ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 38 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

చరిత్రలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఆగస్టు 9/1. భారత స్వాతంత్ర పోరాటంలో ఇది కీలక మలుపు తిరిగిన రోజు. ప్రపంచ చరిత్రలో మానవాళిని కుదిపేసిన సంఘటనలకు ఈరోజు సాక్ష్యంగా నిలిచింది. ముందుగా భారత చరిత్రలోకి వెళ్తే, 1942 ఆగస్టు 9 ముంబైలోని ప్రస్తుత క్రాంతి మైదాన్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. బ్రిటిష్ పాలనకు ముగింపు పలికి భారతదేశపు సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడింది. అదే రాత్రి మహాత్మాగాంధీజీ ప్రజలకు ఒక చారిత్రాత్మక పిలుపునిచ్చారు. చేయండి లేదా చావండి, అంటే డూ ఆర్ డై. అయితే మరుసటి రోజు 1942 ఆగస్టు 9 బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అరెస్టులకు దిగింది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితర అగ్రనాయకులను అరెస్టు చేసింది. నాయకులను అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం ఆగలేదు. దేశవ్యాప్తంగా ప్రజలు స్వతంత్రం కోసం వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమమే చరిత్రలో ఆగస్టు విప్లవంగా ప్రసిద్ధి చెందింది. క్విట్ ఇండియా ఉద్యమం కేవలం ప్రముఖ నాయకుల ఉద్యమం కాదు. విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, ఇలా సమాజంలోని అనేక వర్గాలు ఇందులో భాగస్వాములయ్యాయి. నాయకత్వం జైళ్లలో ఉన్న సమయంలో కూడా ఉద్యమాన్ని కొనసాగించేందుకు అనేక మంది యువకులు, యువతులు ముందుకు వచ్చారు. వారిలో ఉషా మెహతా పేరును మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆమె సహచరులతో కలిసి రహస్యంగా కాంగ్రెస్ రేడియోను నిర్వహించి బ్రిటిష్ సెన్సార్కు అందకుండా ఉద్యమ వార్తలను ప్రజలకు చేరవేశారు. క్విట్ ఇండియా ఉద్యమం వెంటనే స్వాతంత్రాన్ని తీసుకురాలేదు, కానీ బ్రిటిష్ పాలకులకు ఒక విషయం మాత్రం స్పష్టమైంది, భారతదేశాన్ని ఇక ఎక్కువ కాలం బలవంతంగా పాలించడం సాధ్యం కాదు అని. ఆగస్టు 9, 1942 ప్రారంభమైన ఈ ప్రజా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటం చివరి దశకు బలమైన పునాది వేసింది. చివరకు 5 ఏళ్లలోనే, అనగా 1947 ఆగస్టు 15 భారత్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇప్పుడు ప్రపంచ చరిత్రలోకి వెళితే, 1945 ఆగస్టు 9 రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్లోని నాగసాకి నగరంపై అమెరికా అణుబాంబును ప్రయోగించింది. ఆ అణుబాంబు వల్ల భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ దాడికి కేవలం 3 రోజుల ముందు ఆగస్టు 6 హిరోషిమాపై అణుబాంబు పడింది. నాగసాకి విషాదం మానవ చరిత్రలో అణ్వాయుధాల భయంకరమైన శక్తికి ఒక శాశ్వత హెచ్చరికగా నిలిచిపోయింది. వేలాది మంది తక్షణమే ప్రాణాలు కోల్పోగా, తరువాతి సంవత్సరాల్లో కూడా గాయాలు, రేడియేషన్ల ప్రభావాలతో అనేక మంది మరణించారు. అందుకే ఆగస్టు 9 మనకు కేవలం ఒక చారిత్రక తేదీ మాత్రమే.

మే కాకుండా యుద్ధం ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించగలదో శాంతి ఎంత అవసరమో గుర్తు చేసే రోజు కూడా. ఇక మరొక ముఖ్యమైన సంఘటన 1965 ఆగస్టు 9 సింగపూర్ మలేషియా నుంచి విడిపోయి స్వతంత్ర సార్వభౌమ దేశంగా అవతరించింది. ఈ పరిణామంతో సింగపూర్ తన సొంత దేశ నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించింది. కాబట్టి 9 ఆగస్టు అంటే భారతదేశానికి ఆగస్టు విప్లవం గుర్తొచ్చే రోజు, ప్రపంచానికి నాగసాకి విషాదం గుర్తుంచే రోజు, అంతర్జాతీయ చరిత్రకు సింగపూర్ స్వతంత్రం గుర్తొచ్చే రోజు. చరిత్ర మనకు తేదీలను మాత్రమే నేర్పదు, అది మనకు స్వేచ్ఛ విలువను, త్యాగం గొప్పతనాన్ని, యుద్ధం తెచ్చే విధ్వంసాన్ని, శాంతి యొక్క అవసరాన్ని నేర్పుతుంది. 1942 ఆగస్టు 9 భారతీయులు స్వేచ్ఛ కోసం ఒక గొంతుకగా నిలిచారు. 1945 ఆగస్టు 9 ప్రపంచ అణ్వాయుధాల భయంకర శక్తిని చూచింది. ఈ రెండు సంఘటనల నుంచి మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటంటే, స్వేచ్ఛను కాపాడుకుందాం, శాంతిని నిలబెట్టుకుందాం, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకుందాం. ఇదే చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో 9 ఆగస్టు యొక్క ప్రత్యేకత. మళ్ళీ మరో చారిత్రక రోజుతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు త్రిలింగ దేశం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

0: అర్చన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉపమానాల పాత్ర అద్వితీయం. ఉపమానాలు అనేవి చిన్న కథలు. ప్రసంగాల్లో, ఉపదేశాల్లో ఆయా సందర్భాలకు అనుగుణంగా పోల్చి చెప్పే చిన్న కథలన్నమాట. యేసు ప్రభులవారి ఉపదేశాల్లో దాదాపుగా 40 పైగా ఉన్నాయి. ప్రతి ఉపమానము ఒక్కో జీవిత సత్యం. అలాగే ప్రతి ఉపమానము సందేశము, మార్గదర్శకం వివరించే సత్యం దాగి కనిపిస్తాయి. సందర్భానుసారంగా అవి సామెతల రూపంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి గుడ్డివాడి గుడ్డివాడు ఎలా తోవ చూపుతాడు? పందుల ముందు ముత్యాలు వేయకండి, దేహానికి దీపం కన్ను లాంటిది. అలాగే ఎన్నో సామెతలు మనకి కనిపిస్తాయి. ఉపమానాలకు వచ్చేటప్పటికీ లూకా శుభవార్త 15:3 నుంచి చిట్ట చివరి వరకు 3 ఉపమానాలున్నాయి. అందులో మొదటి ఉపమానంలో ఓ యజమానికి 100 గొర్రెలున్నాయి. వాటిల్లో ఒకటి తప్పిపోయింది. కనిపించకపోయేసరికి దానికోసం వెతకటం ప్రారంభించాడు. తిరిగి తిరిగి తిరిగి ఎలాగో దాన్ని పట్టుకొని చక్కగా తీసుకొచ్చి తన గుంపులో చేర్చేశాడు. అది దొరికినప్పుడు పొందే ఆనందం అతనికి వర్ణనాతీతం. పైగా తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పి పదే పదే ఆనందించాడు. అలాగే మానవుల్లో తప్పుడు మార్గంలో పడి పతనమైనటువంటి వాడిని వెదకి రక్షించి మళ్లీ పవిత్రమూర్తుల సాంగత్యంలో కనిపి ఆనందించడం దైవ లక్షణం. అంటే ఒక్క పాపి విషయం దేవుడు తన సమయం వెచ్చించి రక్షించి సన్మార్గంలో పెడతాడని అంతరార్థం. అలాగే మరో ఉపమానం ఉంది. అదేమిటంటే ఒక స్త్రీకి 10 నాణేలున్నాయి. వాటిల్లో ఒక నాణ్యం పోయింది. ఎక్కడ పోయిందో ఇల్లంతా వెతికింది. వెతికి వెతికి వెతికి చిట్ట చివరికి అది దొరికినప్పుడు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇరుగు పొరుగులతో చెప్పి ఆనందించింది. అలాగే యెహోవా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మానవుడు తప్పినా తిరిగి మనిషిని తెచ్చి తన వారితో కలిపి ఆనందించడం ఇహలోక పరలోక జీవన విధానానికి గుర్తు. మానవుల్లో ఏ ఒక్కరు కూడా నశించకూడదని దేవుని ప్రేమను సూచిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైనటువంటి కథ ఒకటి ఉంది. అదేమిటంటే తప్పిపోయిన కుమారుని కథ. ఒక స్థితిమంతుడికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తండ్రి నుంచి సంక్రమించే ఆస్తిని తీసుకుని దూరదేశాలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాడు. అతను ఎంతగా ఖర్చు చేశాడు అంటే పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు అందరూ అతని చుట్టూ చేరి చివరికి భికారిగా మార్చేస్తారు. ఆఖరికి ఎక్కడ పని దొరక్క పందులు మేపే పనికి చేరి అప్పుడు పశ్చాత్తాపం చెంది అతను అనుకుంటాడు, నా తండ్రి వద్ద అనేక మంది కూలివాళ్లున్నారు, నేను కూడా ఒక కూలివాడిగా అయినా సరే పని చేయాలి అని నిర్ణయించుకుని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేసి వెళ్తా ఉంటాడు. అల్లంత దూరంలో మురికి పట్టి దుర్గంధం పులుముకున్న వస్త్రాలతో బక్క చిక్కి బికారిగా వస్తున్నటువంటి కుమారుని చూసి ఎదురెళ్ళి హత్తుకొని ఇంటికి చేర్చి శుభ్రం చేసి నూతన వస్త్రాలిచ్చి చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టి విందు చేసి

0: చేసి అందరితో కలిసి ఆనందిస్తాడు. పతనమైన కుమారుడైన పశ్చాత్తాపం చెంది తండ్రిని సమీపిస్తే ఆదరించాడు, ఆశీర్వదించాడు.
1: మీరింతవరకు శ్రీ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

వేసవి కాలంలో చేయదగ్గ దుక్కుల గురించి తెలుసుకుందాం. రైతులు చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ లేదా యాసంగి పంట తీసుకున్న తర్వాతనే మళ్లీ వర్షాకాలం నాటి వరకు భూమిని దున్నకుండా వదిలివేయడం జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలివేయడం వలన కలుపు మొక్కలు పెరిగి నీటిని పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తున్నాయి. దీని వలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు గ్రహించబడి ఆవిరైపోతుంది. రైతులు తమ పంటను కోసిన వెంటనే దున్నడానికి తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు దున్ని ఉంచుకోవాలి. ఏ పంట నుండి అయినా మంచి దిగుబడిని పొందాలంటే సరైన సమయంలో విత్తుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. కాబట్టి పంట తర్వాత దుక్కులు దున్ని తగిన సమయంలో భూమి తయారుగా ఉంటుంది. మామూలుగా వేసవిలో మే నెలలో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగపరుచుకొని మాగాణి భూములను, మెట్ట భూములను, బీడు భూములను దున్ని ఉంచుకోవాలి. వర్షాలకు ముందే భూమిని దున్ని ఉంచుకోవడం వలన తొలకరి వర్షాలు పడగానే పెళ్లలు లేదా మట్టి గడ్డలు మెత్తబడి నీరు భూమిలోకి ఇంకుతుంది. ఇదే క్రమంలో పంటలకు హాని చేసే వివిధ దశల కీటకాలు, శిలీంధ్రాలు ఈ లోతు దుక్కుల ద్వారా తీవ్ర ఉష్ణోగ్రతకు గురై రక్తహీనత చెందుతాయి. భూమి పొరలు గట్టిపడడం వలన పంటల వేర్లు లోపలికి సరిగ్గా చొచ్చుకొని పోలేక భూమిలోని పోషక పదార్థాలను సరిగ్గా గ్రహించలేక పంటలు ఆరోగ్యంగా ఉండవు. అలాంటి సమయాలలో వేసవిలో లోతైన దుక్కి వలన భూమి గుల్లబారడమే కాకుండా నీటి నిల్వ శక్తి పెరగడం వలన ఆ తేమలో జీవించే సూక్ష్మాతి సూక్ష్మ జీవులు ఎక్కువగా అభివృద్ధి చెందడంతో పాటు వానపాముల సంతతి కూడా పెరిగి భూసారం అభివృద్ధికి దోహదపడుతుంది. దుక్కి లోతుగా వాలు కడ్డంగా దున్నుకోవాలి. ఒకవేళ వాలుకు అనుకూలంగా దున్నితే నేల విపరీతమైన కోతకు గురవుతుంది. సాళ్ల వెంట నీరు పరిగెత్తి సారవంతమైన మట్టి కొట్టుకుపోయి భూమి నిస్సారంగా తయారవుతుంది. వాలుకు అడ్డంగా లోతుగా దున్నడం వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో పాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుని ఆ తర్వాత పంట సాగుకు ఉపయోగపడుతుంది. దుక్కులు దున్నే ముందుగా భూమిలో బాగా మాగిన పశువుల ఎరువు, కంపోస్టు, చెరువు మట్టి వెదజల్లడం వలన నేల సారవంతమవుతుంది. ఈ సేంద్రియ పదార్థాలు భూమిలో కలియడం ద్వారా తేమ నిల్వ చేసుకునే శక్తి గణనీయంగా పెరుగుతుంది. దుక్కులు దున్నే ముందుగా పొలంలో ఆవులు, పశువుల మందల లాంటి వాటిని వదలడం వలన మలమూత్రాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆ తరువాత వేసే పంటల్లో సూక్ష్మ పోషక పదార్థ లోపాలను నివారించినట్లవుతుంది. లోదుక్కుల వలన భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. పంటలకు హాని చేసే కలుపు మొక్కలు దుక్కుల వలన నశించి వాడిపోతాయి. కలుపు మొక్కలు భూసారాన్ని గ్రహించి ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతో పాటు పరోక్షంగా చీడపీడలకు ఆశ్రయమిచ్చి పంట నష్టానికి కారణమవుతాయి. ఉదాహరణకు మొండి జాతికి చెందిన తుంగ మొక్కలను పైపైన దున్నడం వలన నిర్మూలించలేము. తుంగ కలుపును నిర్మూలించడానికి తుంగ దుంపలను అధిక ఉష్ణోగ్రతకు గురి చేస్తే చనిపోతాయి. భూమిని లోతుగా దున్ని తుంగ వేరు దుంపలను

పైకి తీసుకురావడం వలన మాత్రమే తుంగను నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. తుంగ గింజలు అతి చిన్నవిగా లక్క రంగులో ఉంటాయి. వేసవిలో లోదుక్కుల వలన కరిక గడ్డి కలుపులు బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురై చనిపోతాయి. వస్త్రరంగ పరిశ్రమలో వినియోగించే నీలిమందు మొక్క గురించి తెలుసుకుందాం. ఇండిగో ఫెరా టింక్టోరియా అనే శాస్త్రీయ నామంతో పిలువబడే నీలి మొక్క నుండి సేకరించిన సహజ నీలివర్ణం మానవ నాగరికత చరిత్రలో సుమారు 2000 సంవత్సరాలకు పైగా వస్త్రరంగు పరిశ్రమలో ఉపయోగించబడుతోంది. దాని విలక్షణమైన నీలివర్ణం దృశ్య మరియు స్పర్శ ఇంద్రియాలను సమానంగా ప్రభావితం చేయడంతో ఇది కింగ్ ఆఫ్ డైస్ అంటే బి రంగుల రాజుగా పేర్కొనబడుతోంది. భౌగోళికంగా ఉత్తర మరియు ఈశాన్య ప్రాంతాల సాంప్రదాయ చేతి వృత్తుల్లో ఇండిగో అంటే నీలి మొక్క నుంచి రంగు సారం వర్ణంతో అద్దిన వస్త్రాలు చారిత్రకంగా ప్రముఖ స్థానం పొందాయి. నీలిమందు యొక్క అనేక విధాల ఉపయోగాలను గనక తీసుకున్నట్లయితే జుట్టు పెరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆస్తమా, ప్లేహం మరియు కాలేయవాపు పేగు సమస్యలు, చర్మ వ్యాధులు, పుండ్లకు మేలు చేస్తుంది. ఇంకా నరాల బలహీనతకి మొక్క సారం ఉపయోగపడుతుంది. వీటి ఆకులను చర్మ వ్యాధులు, శ్వేతకుష్ఠు, గాయాలు మరియు పుండ్లకు పైపూతగా ఉపయోగిస్తారు. ఆకుల రసాన్ని పాలతో కలిపి హైడ్రోఫోబియాకు ఇస్తారు. వీటి యొక్క లేత కొమ్మల రసాన్ని తేనెతో కలిపి నోటి పుండ్లకు కూడా ఉపయోగిస్తారు. సహజ రంగు పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు మరియు సౌందర్య ఉత్పత్తుల తయారీలో నీలికి పెద్ద డిమాండే ఉంది. వాతావరణము మరియు వీటి పెంపకానికి ఉపయోగించే నేలల విషయానికి వస్తే వెచ్చని మరియు తేమ వాతావరణంలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. సంవత్సరానికి 800 నుంచి 1200 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ మొక్కలకు అవసరమవుతుంది. 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ మొక్కకు అనుకూలమైంది. నీరు నిలబడని ఇసుక మరియు మట్టి కలిసిన నేల పిహెచ్ 6 నుంచి 7.5 మధ్య ఉన్నట్లయితే ఈ మొక్క పెరుగుదలకు అత్యంత అనుకూలమైంది. వీటి యొక్క విత్తనాలు మరియు నాటే విషయానికి వస్తే విత్తనాల ద్వారా వీటిని సాగు చేస్తారు. విత్తనాల పైపొర గట్టిగా ఉంటుంది కాబట్టి వేడి నీటిలో ఈ విత్తనాలను నానబెట్టి లేదా రాపాడించి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 నుంచి 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. భూమిని బాగా దున్ని చదును చేసి ఆ తరువాతనే విత్తుకోవాలి. పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేసి నేల యొక్క సారాన్ని పెంచుకోవాలి. ఇంకా శాస్త్రవేత్తల సలహాల మేరకే పోషకాలను అందించాల్సి ఉంటుంది. వర్ష ఆధారిత పంటకు అదనపు నీరు అవసరం లేదు. కానీ ఎండాకాలంలో అయితే 10 నుంచి 15 రోజులకొకసారి నీటి తడులు ఇవ్వాలి. మొక్కలు పెరిగే తొలి దశలో కలుపు తీయడం చాలా ముఖ్యం. మల్చింగ్ వేస్తే కలుపు తగ్గి తేమ కూడా నిల్వ ఉంటుంది. వీటిని ఆశించే చీడపీడలు మరియు వ్యాధి నివారణ విషయానికి వస్తే పేను పురుగులు, ఆకు తినే పురుగులు సమస్యను కలిగిస్తాయి. వీటి నివారణకు వేప నూనె 3 నుంచి 5 మిల్లీలీటర్లు చల్లితే వీటిని నివారించవచ్చు. వేరుకుళ్ళు మరియు పొడతెగులు నివారణకు మంచి నీటిపారుదల మరియు పంట మార్పిడినే అనుసరించాలి. పంట కోత మరియు ప్రాసెసింగ్ విషయానికి వస్తే విత్తనం విత్తిన 3 నుంచి 4 నెలలకు పంట కోతకొస్తుంది. మొక్కలను వేరు వద్ద కత్తిరించి 12 నుంచి 24 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత గాలికి ఆరబెట్టడం ద్వారా నీలిరంగు పిగ్మెంటు తయారవుతుంది. దిగుబడి విషయానికి వస్తే సరైన సాగు పద్ధతులు గనక పాటిస్తే హెక్టార్కు 1500 నుంచి 2000 కేజీల పచ్చి ఆకులు దిగుబడి వస్తుంది. నీలిమందు సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. సహజ రంగుల పరిశ్రమలో దీనికి మంచి గిరాకీ ఉంది. పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ పంటను రైతులు సాగు చేయడం ద్వారా చాలా లాభదాయకం.

ప్రస్తుతం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్దమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన, అభివృద్ధి చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది.

0: ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందే మాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వినమ్ ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీ వర్క్స్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపావరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన

ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उपलक्ष्यति। उपराष्ट्रपतिः ह्यः अण्डमान निकोबार द्वीपानां द्विदिवसीय यात्रायै श्री विजयपुरम नगरे सम्प्राप्तवान्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य प्रेसिडेंट्स पुलिस कलर इति राष्ट्रपति आरक्षक वर्ण प्रदान समारोहे भागं ग्रहीष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై ప్రసార విశేషాలు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:00 సమాచార్ ప్రభాత్ వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో 51 శక్తి పీఠాలలో ఒకటి అయిన శ్రీ భజేశ్వరీదేవి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మినుము పంట సాగు గురించి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని బ్యాంకింగ్

0: భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశాభివృద్ధి కి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారేనని పేర్కొంటూ, వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటును అందించిన వారం అవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: सेमी कंडक्टर सेक्टर का उदाहरण भी हमारे सामने है, जब हमने इस दिशा में कदम बढ़ाया. लेकिन आज पहली सेमी कंडक्टर यूनिट्स में प्रोडक्शन शुरू हो चुका है और मैं साफ मानता हूं, चिप से लेकर के शिप तक सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा.
0: चाइना लोनी हेफेलो निन्ना जरिगिना 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా, అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్ కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:20. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాటకు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట.

0: మీరింత వరకు చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాట విన్నారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం శ్రీకృష్ణ బలరామ రథయాత్రను ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. రథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.

జిల్లాలో 116 అంగన్వాడీ కేంద్రాలు, జిల్లాలో 12 ఐసీడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2734 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రీ స్కూల్ కార్యక్రమాలను సమర్థంగా నడిపి ఆదర్శంగా ఉండే కేంద్రాన్ని ప్రామాణికంగా తీసుకుని సెక్టార్కు ఒకటి చొప్పున 116 మోడల్ హబ్ అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. డిగ్రీ విద్యార్హత కలిగిన అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో ఆటపాటలతో కూడిన మెరుగైన విద్యను అందిస్తున్నారు.

ముగిసిన క్రికెట్ పోటీలో గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్లో గూడూరు టీఆర్డి జట్టు, బిట్రగుంట లోకో పైలట్ జట్టు పోటీ పడగా గూడూరు టీఆర్డీఓ జట్టు విజయం సాధించింది. విజేతలకు గూడూరు రైల్వే సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు నాగరాజు, గోపి, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో శనివారం దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. జేసీ మొగలి వెంకటేశ్వర్లతో కలిసి 63 మందికి వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వారికి పింఛన్ల పెంపుతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం చేకూరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ. పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారుల నిష్క్రమణ ప్రాంతాల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 26 కేసులు, ఎంవీ యాక్ట్ కింద 325 కేసులు నమోదు చేసి 146,190 జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం త్రాగడంపై 20 కేసులు నమోదు చేయగా 72 లాడ్జీలలో తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే 112కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 9392 9031 43 నంబర్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

0: స్థానిక సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో వినూత్నంగా చేపట్టిన విద్యా వసతి వికాసం కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపునిచ్చారు. విద్యార్థులకు అవసరమైన వసతులు, సామాగ్రిని హాస్టళ్లకు సమకూర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. దాతలు అందించిన సామాగ్రి పరికరాలపై వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా పొందుపరుస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గత మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో విద్యా వసతి వికాసం కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి క్లుప్తంగా వివరించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలోని 155 ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజన మైనారిటీ సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు 2 నెలల ముందు నుంచే విద్యా వసతి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని సీఎస్ఆర్ నిధులు, దాతల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్, పరిశ్రమల శాఖల అధికారులు తమ పరిధిలోని సంస్థలకు, ప్రముఖ వ్యక్తులకు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి వారిని ఇందులో భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు.

0: నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ కట్టపై నివసిస్తున్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సర్వేపల్లి కాలువ కట్టపై నివసిస్తున్న నిర్వాసితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం అక్కడ పర్యటించారు. సర్వేపల్లి కాలువ కట్టపై దాదాపు 60 ఏళ్లుగా అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారు చాలా కాలంగా శాశ్వత పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన సమగ్ర సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. సర్వే నివేదిక నిబంధనలు పరిశీలించి అవకాశం ఉంటే అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత పట్టాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నెల్లూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులు, రైతు బజార్ల ద్వారా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా బీపీటీ బియ్యాన్ని రాయితీ ధరలకు విక్రయించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. దీని ప్రకారం బీపీటీ స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయలు విలువైన బియ్యాన్ని 52 రూపాయలకు, బీపీటీ పచ్చి బియ్యం కిలో 58 రూపాయలు విలువైన బియ్యాన్ని 50 రూపాయలకు విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఐ పుల్లయ్య, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్ సోమల నాయక్ తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఎకరాకు సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ హిమాన్ శుక్లా ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఏ కాలువకు ఎంత నీరు విడుదల చేయాలో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. గత సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్ శుక్లా అధ్యక్షతన సమీక్ష జరిగింది. కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వారి పరిధిలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో సమస్యల ప్రాజెక్ట్ సూపరింట్ ఇంజనీర్ శ్రీరామ చంద్రమూర్తి, ఇరిగేషన్ శాఖ ఎస్సీ దేశనాయక్, సమస్యల ఎస్సీ సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ ఎస్సీ రాఘవేంద్ర, ఆత్మకూరు కావలి ఆర్డీఓలు పావని, ఎలీషా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల తెలిపారు. గత శుక్రవారం రాత్రి పోలీస్ కార్యాలయంలో నెల్లూరు నగరపాలక సంస్థ, ఆర్టీసీ, ఆర్ఎన్బి, విద్యుత్ శాఖ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు తప్పనిసరిగా తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వేపల్లి కాలువ రోడ్డును ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గంగా వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్న వాహనాలు ఆ మార్గం వైపు మళ్లించడం ద్వారా నెల్లూరు నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే అవకాశాలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. కనమహా సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ట్రాఫిక్ కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ట్రాఫిక్ సమస్యలు, అక్రమ పార్కింగ్, రహదారులపై ఉన్న అవరోధాలపై ప్రజలు నెల్లూరు నగరపాలక సంస్థ వాట్సాప్ నెంబర్ 9494018118 నెంబర్కు సమాచారం అందజేయవచ్చని ఎస్పీ తెలియజేశారు. క్యాన్సర్, లివర్, కిడ్నీ, వెన్నెముక తదితర తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించేందుకు నెల్లూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పెయిన్ పల్లియేటివ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు అనస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కాదర్భాష తెలిపారు. పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే వీటిని జీజీహెచ్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పల్లియేటివ్ కేర్ ద్వారా రోగి అనుభవించే తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, అలసట వంటి సమస్యలను నియంత్రించి సౌకర్యంగా జీవించేలా చికిత్స అందిస్తామని వెల్లడించారు. ప్రతి శుక్ర, శనివారాలు ఓపీ నెంబర్ 40లో సేవలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. అవసరాన్ని బట్టి మిగతా రోజుల్లో అనస్థీషియా విభాగంలో ప్రత్యేక చికిత్సలు చేస్తామని జీజీహెచ్ అనస్థీషియా విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కాదర్భాష వెల్లడించారు. విబీజీ రామ్జీ పథకంలో భాగంగా శ్రామికులకు 125 రోజుల పనిదినాలు కల్పిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. గత గురువారం పదలకూరు మండలంలోని కనుపర్తిలో విబీజీ రామ్జీ పనులను ఆయన పరిశీలించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా ముఖ ఆధారిత యాప్లో హాజరు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. శ్రామికుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో శ్రామికులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ సూచించారు. హెచ్ఐవి వ్యాప్తి లేని జిల్లాగా నెల్లూరు జిల్లాను మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత సూచించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డిఎఫ్ఐటి కార్యాలయంలో గురువారం సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి సుజాత మాట్లాడుతూ మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. హెచ్ఐవి బాధితులను గుర్తించి చికిత్స చేయాలని సిబ్బందికి సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు ఎయిడ్స్ క్షయ నివారణ అధికారి కాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం గొలగమూడులోని భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఆరాధనోత్సవాలపై నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి నాగసంతోష అనుష గత గురువారం అధికారులతో సమీక్షించారు. గొలగమూడులోని ఆశ్రమ కార్యాలయంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నుంచి గొలగమూడికి ప్రత్యేక బస్సులు, నిరంతర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ సూచించారు. భక్తులు సేద తీరేందుకు డార్మెంటరీలు, వసతి గదులు సిద్ధం చేశామని, నిత్య అన్నదానం కొనసాగిస్తామని కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. గత మంగళవారం ఎస్ఎంజీఆర్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు వ్యవసాయ శాఖ సంయుక్తంగా పొదలకూరు మండలం మరుపూరు చిట్టేపల్లి గ్రామాల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లలిత శివజ్యోతి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని చెప్పారు. నీటి కొరత, భూగర్భ జలాల క్షీణత వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. నేల తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. బిందు, తుంపర్ల వంటి సూక్ష్మ నీటి పద్ధతులను అవలంబించాలని వివరించారు. తద్వారా ఎల్నినో ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని శివజ్యోతి రైతులకు అవగాహన కల్పించారు. అలానే తిరుపతిలోని ఈఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు రూపేష్, జాన్, సంతోష్లు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో పర్యటించారు. ఎల్నినో ప్రభావంపై అక్కడ రైతులకు అవగాహన కల్పించారు. మచ్చలేని మహామనిషి బెజవాడ గోపాల్రెడ్డి అని ప్రముఖులు కొనియాడారు. గత బుధవారం మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి 119వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మాగుంట్ లేఅవుట్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెజవాడ గోపాల్రెడ్డి నెల్లూరు వాసి కావడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. బుచ్చెడ్డిపల్లిలో జన్మించిన బెజవాడ గోపాల్రెడ్డి స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తా మాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001242.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

లంకవాసులు రాకపోకలు సాగించారు. 3 రోజుల తర్వాత వరద ఉధృతి తగ్గటంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనబర్చింది. 1,650 కోట్ల రూపాయలతో గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా త్రాగునీటి సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నైదియాదేవి సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలజీవన్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పైప్ లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరాకు ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు ఇప్పటి వరకు 25% పూర్తయ్యాయని చెప్పారు. ఈ మెగా త్రాగునీటి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పైప్ లైన్ల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో గత నెలలో జరిపిన పర్యటన విజయవంతంగా సాగింది. డెల్టా సుస్థిరతకు 152.2 కోట్ల రూపాయలతో 117 వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన పిచ్చుకలంకలో రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 2 లక్షల ఎకరాల సాగు భూములకు ఉపయోగపడే లొల్లలాకుల నిర్మాణానికి 74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటంపై ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో సాగునీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన వంతెనల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి డెల్టా దిగువ ప్రాంతాలైన కే గంగవరం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో సాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని పలువురు రైతులు వినతులు అందజేశారని కలెక్టర్ తెలిపారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా వాడపల్లి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 1 ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఇంటింటికి చెత్తను సేకరించే 26 ట్రైసైకిళ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి MPDO కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిళ్లను సంబంధిత పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీజన్ మొదలై 50 రోజులైనా వర్షాలు లేకపోవడం 70 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారని, సూపర్ ఎల్నీనో కారణంగా సీలేరు నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సాగునీటికి వినియోగించామని తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి కెనాల్, లాకుల దగ్గర నీటి నిర్వహణను మంత్రి పర్యవేక్షించారు. వీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన KVSN మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు వింటారు. ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా చెప్పుకుందాం. మనోరంజని కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మా కోసం నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి కోయిల పాట బాగుందా అనే పాటను వినిపించగలరు అంటూ, నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, వనిత, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. ఆకాశవాణి అధికారులకు, సిబ్బందికి నమస్కారాలు అంటూ కోరుతున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మా కోసం పిడుగురాముడు చిత్ర నుంచి ఘంటసాల సుశీల పాడిన ఈరేయి నీవు నేవును ఎలాగైనా అనే పాటను మా కోసం ప్రసారం చేయగలరు అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, వెంకటేష్, నరసింగారావు, రాజశేఖర్, నాగనాథ్ గుప్తా, ఇంకా జంద్యం నరహరి, జాడి పెంటయ్య, మహమ్మద్ ఇనాయతుల్లా, పువ్వుల ఈశ్వరరావు వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం పిడుగురాముడు చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల గానంలో ఈ పాట విందాం.

మనోరంజని కార్యక్రమంలో మాకోసం చిరుత చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం చిరుత చిత్రం నుంచి పాట వింటారు.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం.
1: హలో మేడం.
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం.
1: హలో
0: చెప్పండి
1: మేడం. ఉందని చెప్పి సినిమా సోగర్ సినిమాలో చూడండి. ఏడు కొండలు వరంగల్ సినిమా.
0: అలాగేనండి. మీ పేరు?
1: మాగం మస్తానయ్య. మా కుటుంబ సభ్యులు చెప్పండి.
0: చెప్పండి.
1: మస్తానయ్య, మల్లేశ్వరమ్మ, రాజేష్, రేవంత్, ఓజస్వి, చేతను, లావణ్య, గిరి, లక్ష్మి.
0: అలాగేనండి. మీరు కోరుకున్న శ్రోతలు, మీ కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట విందామా? నమస్కారం అండి. ధన్యవాదాలు.
2: కొండలవాడ వెంకటేశ, ఒరయో ఎంత పని చేశావు.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సర్దుబాటు అయింది.
4: దేనికి?
3: చిన్ని ఫీజ్ కి.
4: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా?
3: లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి.
4: అది కూడా బాగా తెలుసుకుని.
3: సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
5: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: దాసి ఉన్న దంత మనసిప్పి ఇచ్చేశా.

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
0: జాకిర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం. కనీసం 4 వారాల నుంచి ట్రై చేస్తా ఉంటే ఈ రోజు దగ్గరింది మా శ్రీవత్సల మేడం గారితో మాట్లాడడానికి.
0: చాలా సంతోషం అండి.
1: యాత్రా సహాయకారి మొన్న హిమాలయాల్లో ఉన్న ఆలయం గురించి చాలా బాగా చెప్పారు మేడం.
0: ధన్యవాదాలండి.
1: చాలా చాలా మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రాము. ఇటువంటి చేయాలి మీరు. మీరు చెప్పే మాట ప్రతి ఒక్కటి ఆణిముత్యమే.
0: చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మేడం ఈరోజు చిన్నరాయిల్లో నిండు ఆకాశం ఉన్న మనసు అయ్యా అని చెప్పి పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు మేడం.
0: అలాగే
1: ఆ పాట వినిపించింది. 4 శ్రోతల పేర్లు చెప్తాను మేడం, ఏమనుకోబాకండి.
0: చెప్పండి.
1: అహోబలం వెంకటేశ్వరు గారు, కోహూరు నుంచి మా అన్న ఇస్మాయిల్, ఆర్లగడ్డ పోలయ్య, ఇనమడుగు మొహమ్మద్ రఫీ, గోపీనాథ్, తఫా మస్తాను, ఇంకా మా అందరు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. పేర్లు చెప్పాలంటే టైం అయిపోద్ది. ఈ పాట దయచేసి వినిపించండి. ఆప వెంకటేశ్వరులు అన్నాపురం 2 అంగడి ఆయన కోసం కూడా.
0: అలాగేనండి, తప్పకుండా. మీ స్నేహితులు, మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట.
1: అందరి కోసం. ఎవరైనా మిస్ అయిపోయినా క్షమించాలి. పేర్లు అన్ని చెప్పాలంటే కుదరదు. అందరి కోసం.
0: సరే అండి,
1: అందరి కోసం.
0: అలాగే, అందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం, శ్రీవత్సల మేడం గారు. థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.
2: నిండు ఆకాశమంత మనసు ఉంద రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో చివరి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో హలో,
1: గుడ్ మార్నింగ్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బంగారు తల్లి గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
0: చాలా సంతోషం. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: ఇస్మాయిల్ మేడం గారు.
0: ఇస్మాయిల్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను అమ్మ గారు, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మీ గురించి ఇప్పుడే మా అన్నగారు జాకిర్ అన్నగారు చెప్పారు. నేను చెప్పేది ఏం లేదు, మీ ప్రతి మాట, మీ ప్రతి అక్షరం మీ ఆడిముచ్చాలి. మీది మా అన్నగారు ఇప్పుడే జాకిర్ అన్న చెప్పారు మాకు మీ గురించి. అమ్మగారు ఆ పాట
0: చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు అండి. తప్పకుండా అండి.
1: గోపాల వెంకటేశులు, పాలెం పోలయ్య గారు, యాపల వెంకటేశులు, సురేష్ గారికి, వాళ్ళందరి కోసం మేడం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందాం. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు అమ్మగారు. ధన్యవాదాలు అమ్మగారు.
0: ధన్యవాదాలండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: అది లక్షల లాటరీ నాకా?
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు పాటలు కోరుతున్నారు. ముందుగా మాకోసం ప్రేమ పావురాలు చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ ముచ్చిరెడ్డిపాళెం నుంచి తుమ్మలచెర్ల గోపీనాథ్ గారు కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలోభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా నచ్చిన పాటలు కోరి వింటున్నారు. మరికొంతమంది శ్రోతలు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలు అంటూ మా కోసం గులేబా కావళి కథ చిత్రం నుంచి నన్ను దోచుకుందువటే పాటను వినిపించగలరంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రియాన్స్, లక్కీ వీరంతా కోరుతున్నారు. కొద్ది నిమిషాల ముందే గులేబా కావళి కథ నుంచి పాట విన్నామండి. అందువల్ల మరికొంతమంది శ్రోతలు పాడే శ్రోతలు కోరిన పాట ఏంటో చూద్దాం. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో సుడిగుండాలు చిత్రం నుంచి వినరా సోదరా, భరత వీరుల వీరగాథ అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. కోరుతున్న వారు సోమనాథన్ జనార్దన్ రావు, వనచమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, ఇంకా బండారు శంకరయ్య, మరియు మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. కోరుతున్న వారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. పాటను ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. ధన్యవాదాలండి. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అతని హత మార్చినానని

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో బ్రిచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా. కార్యక్రమంలో మాకోసం రాజకోట రహస్యం చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ తరువాతి పాట కోరుతున్నారు. ఆ చిత్రంలో నెలవంక తొంగి చూచింది, చలిగాలి మేను సోకింది అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు

0: అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370-35 రద్దు చేసిన 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, విద్య, వైద్యం, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, క్రీడలు తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులకు దూరమైన మహిళలు, అణగారిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి రావడంతో సాధికారత సాధించాయన్నారు. ఈ ఏడాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని నరేంద్ర మోదీ అన్నారు.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయ పౌరసేవల దినోత్సవ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైనిక పౌర విభాగాల మధ్య సమన్వయంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. మారుతున్న భద్రతా పరిస్థితులు, సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. సైనిక పరిపాలనా వ్యవస్థలు వేర్వేరు మార్గాల్లో కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌర సైనిక అధికారుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించేందుకు ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, అభివృద్దిపరమైన నియామకాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: ఆజ్ భారత్ మే యూనిఫార్మ్ ఔర్ సివిల్ సర్వీస్ దోనో కా ఏక హీ కమిట్మెంట్ హై, రాష్ట్ర ప్రథమ్ నేషన్ ఫస్ట్. జబ్ దేశ్ ఏక్ హో तो व्यवस्था की हर शक्ति राष्ट्रीय सामर्थ्य में बदल जाती है. सिविलियन और मिलिट्री ऑफिसर्स के बीच स्ट्रक्चर्ड क्रॉस एक्सपोजर को और अधिक बढ़ाने की आवश्यकता है.
1: విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ గురువారం పలు కీలక బిల్లులను ఆమోదించింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లును మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలు చేయనున్నారు. అనంతరం టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి కాంట్రాక్ట్ తయారీదారులను నియమించుకునే విదేశీ సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించే ప్రతిపాదన ఇందులో ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఎక్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో గురువారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. అసోంలో జాతీయ రహదారి 15పై 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. గౌహతి సమీపంలోని బైహాటా చారియాలి నుంచి తేజ్పూర్ వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 150,000 ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చిదిద్దడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन, करीब 75,000 करोड़ रुपीज नेशनल GDP को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स

0: be created by this program.
1: బ్రిక్స్ సభ్య దేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని మహారాష్ట సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ, సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరయ్యారని అధికారులు తెలిపారు.
2: ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనబరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి అంచనాను 6.7% పెంచామని అన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
3: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5% and Q4 at 6.8%.
1: రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై జరిగిన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, టెరిటోరియల్ ఆర్మీ పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమని అన్నారు. దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను కొనసాగిస్తూనే మరోవైపు సైనికులుగా దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు.
2: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
1: కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి, భారత క్రీడారంగానికి భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. ఈ సందర్భంగా 36,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
4: सरकार ने खेलो इंडिया स्कीम लाया, स्पोर्ट्स के लिए सारी फैसिलिटी व्यवस्था खड़ी करी, लास्ट वीक में 36,000 करोड़ रुपया दिया जो आपके लिए यूज करा जाए. सरकार स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर और फैसिलिटी नहीं चलाई. आप जैसे जो एथलीट रिटायर करेंगे, जो स्पोर्ट्स को जीते हैं, मैं आपको कहूंगा कि आप चलाओ, पैसा हम देंगे. देश की आपसे बहुत ज्यादा अपेक्षा है. हमें हर बार नए लक्ष्य को तय करना है और इस लक्ष्य को अचीव करने के लिए प्रयास करना है.
2: నీట్ యూజీ ప్రవేశ పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కు వైద్యుల సంఘాలు, పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీని ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశం

0: అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
1: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి నిధులను విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూం పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 179 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
2: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
0: భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్దికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. భారతీయ చేనేత కేవలం వస్త్రం మాత్రమే కాదని, అది దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా నేత కార్మికులు, కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు.
1: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమం విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
0: వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. గుజరాత్లోని వడోదరా జిల్లా మంజల్పూర్కు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఖాబాయ్ రబారీపై 30,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్స్వరాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పోకిరి. చిత్రానికి కార్తీక్ మహాలక్ష్మి పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి డోర్నల బాలాజీ, రేణుక. వీరి కోరికపై పాట

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రోజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన రాజశ్రీ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరి కొరికపై ఈ పాట

సుశీల జిక్కి పాడిన శ్రీశ్రీ గీతాను వినిపించమంటూ కోరుతున్న వారు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల. వీరి కొరికపై ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వైద్య సేవలు అందించే మహిళల భద్రతా సమస్యలు పరిష్కారాలు చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ వీరమాచనేని పద్మజ, డాక్టర్ వెల్లంకి సుజాత, డాక్టర్ ఎలమంచలి సునీత, అనుసంధానకర్త శ్రీమతి ప్రయాగ విద్య.
1: వైద్యో నారాయణో హరి. దేవుణ్ణి వైద్యుల్ని సమానంగా మనం చూసే సంస్కృతి మంది. అయితే సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ఎంతో ఆరోగ్యాన్ని ఆరోగ్య భద్రతని ఇచ్చే మహిళా వైద్యులు, వీరికి కూడా కొన్ని సమస్యలుంటాయా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మహిళా వైద్యులకి కొన్ని భద్రతా సమస్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సమస్యల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ సుజాత వెల్లంకి గారు, డాక్టర్ సునీత ఎలమంచలి గారు, అలాగే డాక్టర్ పద్మజ వీరమాచినేని గారు మనతో ఉన్నారు. సుజాత గారు, మహిళా వైద్యులు ప్రస్తుతం సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా భద్రతా సమస్యలు అనేవి ఎలా ఉంటున్నాయి? అలాగే ఈ సమస్యలు అనేవి ఇదివరకు లేవు, ఇప్పుడు ఎందుకు బాగా కనిపిస్తున్నాయి?
2: ప్రస్తుతం మనం చాలా సున్నితమైన దశలో ఉన్నాం. ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి, వైద్య శాస్త్రం అంటే గణితం మ్యాథ్స్ కాదు. ఒకే

0: వ్యాధి ఉన్నా కూడా ఇద్దరు రోగులకి వారి శరీర స్పందన ఒకేలాగా ఉండకపోవచ్చు. మనం ఎంత ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉండి వాడినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికీ కూడా కావాలని చేయాలని కాదు, కావాలని రావు. కానీ ఇప్పుడు చాలా మంది హాస్పిటల్కి వెళ్తే మంచి రిజల్ట్స్ రావాలి అనే అంచనాలోనే ఉంటారు. కాబట్టి అలా జరగనప్పుడు బాధ, ఆవేదనతో కోపంగా మారి కొన్నిసార్లు ఆ కోపాన్ని వైద్యులపై వ్యక్తీకరించడం జరుగుతుంది మనం చూస్తున్నాం.
1: అయితే మరి ఈ భద్రత అనేది నిజంగానే ఒక సమస్య. ముఖ్యంగా డాక్టర్లు అనేవాళ్ళు రోజుకి 24 గంటలు సర్వీస్ చేస్తూ ఉంటారు. 24 గంటలు డ్యూటీలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాత్రి వేళ ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తే ఎలా ఫేస్ చేస్తారు? ముఖ్యంగా మేనేజ్మెంట్ తరఫున ఇలాంటి ఇబ్బందులకి ఎలాంటి సొల్యూషన్స్ చూస్తున్నారు డాక్టర్ సునీత గారు?
2: పరిపాలనా కోణంలో చూస్తే ఆసుపత్రిలో రద్దీ ఎక్కువగా ఉండటం, వెయిటింగ్ టైం పెరగటం, ఇవన్నీ కుటుంబ సభ్యుల ఆందోళనని మరింత పెంచుతున్నాయండి. వాళ్ళు తమ వారి కోసం భయపడుతూ ఉంటారు. బయట కారిడార్లో వెయిట్ చేసి ఏమవుతుందో అనే ఆందోళన వాళ్ళకి ఉండటం అనేది చాలా సహజం. ఆ సమయంలో చిన్న ఆలస్యం కూడా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వాటికి నేను చిన్న పరిష్కారం చెప్తాను. యూజువల్గా వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ వచ్చే లోపలే వాళ్ళకు వాళ్ళు చర్చించుకుని ఏ ప్రాబ్లమ్స్ ఏ వాటి మూలన వాళ్ళు భయపడుతున్నారో ఒక పాయింట్స్ లాగా రాసుకుని డాక్టర్ వచ్చేసరికి రెడీగా ఉండి ఎవరెవరితో వాళ్ళు డాక్టర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక చోట ఒకేసారి వస్తే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. అప్పుడు వాళ్ళు అందరికీ కూడా భయం తగ్గే అవకాశాలు ఉంటాయి, వైలెన్స్ కూడా తగ్గే అవకాశం ఉండొచ్చు.
1: డాక్టర్ పద్మజ గారు, ఇప్పుడు సునీత గారు చెప్పినట్టుగా పేషెంట్ తో పాటు వచ్చే వాళ్లతోటి కూడా కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు. మరి పేషెంట్ తోటి ఒక్కొక్కసారి ఆందోళనతోటి ఎక్కువ మంది కుటుంబ సభ్యులు రావడం గానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే సమాచార మాధ్యమాలు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం నెట్ లో కూడా బాగా కనిపిస్తుంది. సో వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
3: నమస్కారం అండి. ఇది ఏమవుతుందంటేనండి, యూజువల్ గా ఒక పేషెంట్ వచ్చినప్పుడు తను ఒకతేనో వాళ్ళ మదర్నో వాళ్ళ హస్బెండ్తోనో ఎవరితోనో వస్తుంది. సో మేము టెస్ట్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళిద్దరికీ మేము చెప్పింది అర్థమవుతుంది. కానీ నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకెవరన్నా తీసుకొస్తారు. అండ్ అన్నిసార్లు లైఫ్లో మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు పాజిటివ్ రెస్పాన్సెస్ రావు, ఎట్లయితే సుజాత చెప్పిందో. సో అసలు మా దగ్గరికి వచ్చారు అంటేనే ఏదో ఒక జబ్బు ఉంది కదా వచ్చేది. వెల్ విమెన్ చెకప్స్ అవి చాలా తక్కువ మంది చేయించుకుంటారు. సో దాంట్లో ఏదైనా ట్రబుల్సమ్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో 10 మంది డిఫరెంట్ పీపుల్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంతకు ముందు నుంచి ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం చెప్పాము, ఇవన్నీ వాళ్ళకి తెలీదు. సో ఈ ఎక్కువ మంది ఇంటర్ఫియర్ అవ్వటము అండ్ ఇన్ అ వే ఎక్కువ మంది వెల్ విషర్స్ ఉండటం కూడా అంత మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుంది. సో మాకు ఎస్పెషల్లీ ఐసీయూస్ దగ్గర కానీ విజిటింగ్ అవర్స్లో కానీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్నే రానివ్వాలి. అండ్ ప్రతి ఫ్యామిలీలోనూ రెస్పాన్సిబుల్గా స్పోక్స్మెన్ లాగా ఒకళ్ళు ఇద్దరు ఉండాలి. అండ్ వాళ్ళు ఈ పేషెంట్ వాళ్ళతో పాటు ఆల్ త్రూ ట్రీట్మెంట్ ఉండాలి. అంతేగాని ఒకసారి వచ్చి నెక్స్ట్ టైం ఇంకో 3 నెలలు వచ్చి ఇంకోసారి ఇంకో 10 మంది వచ్చి ఇలా వచ్చారనుకోండి, డాక్టర్లు మాత్రము మేము ట్రీట్మెంటే ఇవ్వలేగలమా? లేకపోతే వీళ్ళందరి భయాలు వాళ్ళకు ఉండే ఆపోహల్ని క్లియర్ చేసుకుంటూ కూర్చోగలమా? బికాస్ డాక్టర్స్ అనేసరికి ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్, ఇది బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పగలము. సో అది వాళ్ళు చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక ప్రాబ్లం అయితే, ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉండటం ఒక విధంగా అది చాలా మంచిది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ డాక్టరు కూర్చుని ప్రతి నిమిషం చెప్పలేరు. కానీ దీంట్లో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో పియర్ రివ్యూ అంటూ ఉండదు. అంటే దానికి ప్రతిదానికి ఎంత వ్యాలిడిటీ అనేది, సో అది డాక్టర్ చెప్పారా, ఈ సైన్స్ ఎన్నేళ్ల క్రితం పబ్లిష్ అయింది, సో మేము 1985లో చదువుకున్న దానికి 2026లో చదువుకున్న దానికి సో మెని కాన్సెప్ట్స్ మారిపోయినాయి. సో ఆ పాతకాలంలో పట్టు కూర్చున్నాం అనుకోండి, ఆ రిఫరెన్స్ ఇట్ విల్ నాట్ బి వ్యాలిడ్ నౌ. అదే కాకుండా వాళ్ళకుండే మైండ్ సెట్ డిఫరెంట్ ఉండొచ్చు. అది ఈ పేషెంట్కి ఈ నిమిషంలో ఈ ఉన్న పరిస్థితిలో ఈజ్ దట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనే డెసిషన్ మేకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే చేయగలరు. కానీ నెట్ చెప్పలేదు కదండి, గూగుల్లో కొడితే మనకి అట్ అ టైం లక్షల కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ దాంట్లో అంతా చదివి ఏది కరెక్ట్ అప్రోప్రియేట్ అనేది పేషెంట్స్కి తెలీదు. సో ఈ కొంచెం నాలెడ్జ్తో వచ్చి భయాల్ని ఇంకా పెంచుకుని ఇంకా అప్రిహెన్షన్స్ పెంచుకోవటం కన్నా వాళ్ళు చదువుకున్నది

0: వాళ్ళకు ఉండే డౌట్స్ క్లియర్ గా రాసుకొచ్చి, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏదైతే కొంతమంది అంటారు నేను మందులే వాడతాను నేను ఆపరేషన్కి వెళ్ళను అని, సో అట్లా వాళ్ళకి ఏవైతే క్లియర్ కట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవి డాక్టర్తో ముందు కమ్యూనికేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండవు.
1: ఏ ఇద్దరి సమస్యలు ఒకేలాగా ఉండవు మరి, అలాగే ఆ ఇద్దరికి కూడా పరిష్కారం కూడా ఒకేలాగా ఉండదు. కానీ మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు?
0: సో అందుకనే మా మెడికల్ స్కూల్లో బేసిక్ ట్రైనింగే 5.5 ఏళ్ళు ఉంటుందండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ 3 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత ఇంకో 3 ఏళ్ళు స్పెషాలిస్ట్ కింద పనిచేస్తాము. అన్ని ఏళ్ల ట్రైనింగ్లో అంతమంది పేషెంట్స్ని చూసిన తర్వాతే ఆ జడ్జ్మెంట్ కాల్ అంటూ వస్తుంది. అండ్ ఏ పేషెంట్ని అయితే ఒకే డాక్టర్ దగ్గర కంటిన్యూ అవుతున్నారనుకోండి, వాళ్ళకి ఒక మంది ఇచ్చాము ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ లేదనుకోండి, దాన్ని బట్టి మనం మార్చుకుంటాము. అంతేకాని ఇప్పుడు ఒపీనియన్ నచ్చలేదని డాక్టర్ని మార్చేశారు అనుకోండి, ఆ డాక్టర్ ఇంకో ట్రీట్మెంట్ ఇస్తారు. సో 2 ఒపీనియన్స్ ఎలా ఉండవో అలా డాక్టర్స్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. కొంతమంది కన్జర్వేటివ్గా ఉంటారు, కొంతమంది యాక్టివ్ మేనేజ్మెంట్ మీద ఉంటారు. సో ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారో ముందుగానే ఆ డాక్టర్ని నమ్ముతాము, ఆ డాక్టర్ చెప్పేది వింటాము అనే యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో పేషెంట్స్ వచ్చారనుకోండి మాకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది.
1: సో మరి ఇలాంటి సందర్భంలో మనుషులు మాట్లాడే విధానం కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. మరి ఇక్కడ పేషెంట్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది సాఫ్ట్గా మాట్లాడతారు, కొంతమంది చాలా అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ సునీత గారు, ఇప్పుడు పేషెంట్ కుటుంబం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎందుకంటే అందరూ సాత్వికంగా మాట్లాడరు, కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడతారు. ముఖ్యంగా ఏదైనా చెడు వార్తలు చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉండేటువంటి భావోద్వేగాలు కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అలాగే వాటికి పరిష్కారం ఏంటి?
2: ఏం లేదండి, ఫ్యామిలీ మెంబర్స్తో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయటమే దీనికి పరిష్కారం. ఏదైనా చెడు వార్త చెప్పాల్సి వచ్చినప్పుడు సీనియర్ డాక్టర్ కానీ అట్లాగే బాగా ట్రైన్ అయిన కౌన్సిలర్ కానీ అక్కడ ఉంటే కనుక వాళ్ళు డీల్ చేసే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. జూనియర్ మోస్ట్ కానీ లేకపోతే అక్కడ సిస్టర్స్ కానీ వాళ్ళకి తోచిని చెప్తే ఒక్కొక్కసారి అది ప్రాబ్లం అయ్యేది ఉంటుంది. సో ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలి, సీనియర్ డాక్టర్ కానీ ట్రైన్డ్ కౌన్సిలర్ మాత్రమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. సో దాని వలన ఏమవుతుందంటే అపార్థాలు తగ్గుతాయి, అలాగే పేషెంట్స్ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
1: సో డాక్టర్ సుజాత గారు, మరి వైద్యుల పట్ల విశ్వాసం పెరగాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
3: ఇది రెండు వైపులా ఉండే బాధ్యత, అది ప్రజలకి మనకి డాక్టర్స్కి కూడా. ముఖ్యంగా ఒక కుటుంబం తరపు నుంచి ఒక్కళ్ళే డాక్టర్తో మాట్లాడేలాగా మనం చూసుకోవాలి. అలాగే చెప్పే సమాచారం స్పష్టంగా ఉందా లేదా, వాళ్ళకి అది అర్థమైందా లేదా, ఇతరత్ర ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా క్లారిఫై చేసుకోవాలి. ఇంకోటి, చాలా వరకు మనకి సోషల్ మీడియాలో వీటిలో వచ్చే సమాచారాలని చూసుకున్నప్పుడు వాటిని వాళ్ళకున్న డౌట్స్ కింద పర్సనల్గా తీసుకుని వాటిని అవే డెసిషన్స్ కింద కాకుండా వాటి గురించి వాళ్ళ పేషెంట్స్ కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎటువంటి విధానంగా అది అమలు అవుతుంది అనేది ఆ డాక్టర్ని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో అదే ఫుల్ అవుట్కమ్ అల్టిమేట్ అనుకోకుండా ఒకసారి మీరు ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ డాక్టర్ని అడిగి దాని గురించి వివరాలు తెలుసుకుని అప్పుడు ఆ సందేహాలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదని కానీ ఏదైనా క్లారిటీ లేదని కానీ అనిపిస్తే మనం అక్కడ కోపా వేశాలతో కాకుండా హాస్పిటల్ గ్రీవియన్స్ సెల్ కానీ మెడికల్ కౌన్సిల్ కానీ ఇట్లా చట్టబద్ధమైన మార్గాలు ఎంచుకోవటం మంచిది, కానీ హింస వైపు వెళ్ళకూడదు.
1: డాక్టర్ పద్మజ్ గారు, ఇలాంటి సిట్యుయేషన్స్లో ఆసుపత్రి తరఫున ఎలాంటి భద్రత అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు? ఆసుపత్రి తరఫు నుంచి అటు పేషెంట్స్కే కాదు డాక్టర్లకు కూడా భద్రత అనేది ఎంతో అవసరం. సో ఈ అవసరం ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు?
0: భద్రత అనేది ఒక సౌకర్యం కాదు, అది ఒక బేసిక్ రైట్ అన్నమాట. దీంట్లో మొదటిది ఏంటి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐసీయూస్ దగ్గర కానీ ఎమర్జెన్సీ దగ్గర కానీ ఉంచుకోవాలి. అండ్ దాంట్లో ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ రెస్పాన్సిబుల్ పీపుల్ ఎప్పుడూ ఉండగలగాలి. రెండోది 24 hours సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉండాలి, రికార్డింగ్ ఉండాలి. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే చాలామంది ఏంటి అంటే ఎవరు పట్టించుకుంటారులే, మన ఎవరు చూస్తారులే అన్న మాబ్ మెంటాలిటీ ఉంటే ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఈజీగా అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్ అని మనం

0: పిన్ పాయింట్ చేయగలిగినప్పుడు అందరూ మనుషులు ఎవరు కూడా అంత బ్యాడ్ పీపుల్ కాదండి. కానీ ఏంటంటే అందరితో కలిసి ఒకళ్ళు వాయిస్ రేస్ చేశారంటే ఇంకొకళ్ళు, అండ్ ఒక్కసారిగా మాబ్ వచ్చేసింది అనుకోండి, ద మెంటాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. తర్వాత ప్రతి చోట మంచి లైటింగ్ ఉండాలి. ముఖ్యంగా మహిళా వైద్యులు నర్సులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు పూర్తిగా సురక్షితంగా ఉండాలి. సో అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్ ఉండాల్సిందే. అండ్ ఎప్పుడైనా ఏదన్నా సిచ్యువేషన్ అంటే అక్కడ ఆ ఒక్క డాక్టరు ఆ నర్సు మాత్రమే ఫేస్ చేయటం కాదు, వెంటనే హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఇంకోటి చాలా బాధ అనిపిస్తుంది ఏంటి అంటే, పేషెంట్స్ చాలా మందికి మేము చాలా సాయం చేస్తాము, కానీ నిజంగా డాక్టర్కి ట్రబుల్ ఉన్నప్పుడు ఈ డాక్టర్ మంచి వాళ్ళు అని ముందుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. అది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఆ డిసిల్యూషన్మెంట్తో కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఇంత కష్టపడుతున్నాము, మా ఫ్యామిలీస్ని సాక్రిఫైస్ చేస్తున్నాము, మా పర్సనల్ టైం సాక్రిఫైస్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషలీ గైనకాలజిస్ట్ అంటే ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ని మేము టేక్ కేర్ చేస్తాము అని చెప్పాము అంటే, వాళ్ళు సురక్షితంగా డెలివరీ అయ్యి బేబీని ఇంటికి తీసుకెళ్లే వరకు ఆ 9 నెలలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చే ప్రతి సమస్యకి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మేము అంతకన్నా ఎక్కువ వరి అవుతాం. సో అంత టైం డివోట్ చేసి అంత లైఫ్ డివోట్ చేసినప్పుడు పీపుల్ దగ్గర నుంచి కూడా అదే కదండి మాకు ఎక్స్పెక్ట్ చేసేది, మాకు ఏదన్నా ట్రబుల్ ఉన్నప్పుడు అంతే సపోర్ట్ సిస్టమ్స్, వీళ్ళు మంచి డాక్టర్లు అనే మాట కూడా రావాలి. అంతేగాని నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడూ పేపర్లలో రాకూడదు.
1: చాలా మంచి సందేశం ఇచ్చారండి. మరి డాక్టర్ సుజాత గారు మరి మీరేమంటారు?
2: ఇప్పుడు ఇంకో విషయం మనం అందరం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఒక హాస్పిటల్లో ఒక హింస జరిగిందనుకోండి, అది ఒక వైద్యులు ఒక నర్సు ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్లే కాదు, వాళ్ళని ఎఫెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు పద్మజ గారు చెప్పినప్పుడు ఆ బాధ అది మనం చూస్తూనే ఉన్నాం, వినిపిస్తూనే ఉంది కదా, ఆ ఎఫెక్ట్ చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి అంటే ఆ హాస్పిటల్కి వచ్చే రోగుల మీద కూడా మనకి అసర్ పడే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి వైద్యుల పైన కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పైన కానీ ఈ హింస అనే దానికి చోటు లేదు అనే భావన సమాజం మొత్తం కలిసి పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో అది అందరూ కలిసికట్టుగా ఈ ఛాన్సే తీసుకోకూడదు, ఇట్లా వైద్యుల మీద హింస అనే దానికి అవకాశమే లేదు అనేది మనం గట్టిగా చూసుకోవాలండి.
1: ఒక ఆసుపత్రి అన్న తర్వాత నిజంగానే అక్కడ ఆ ఒక్క పేషెంటే కాదు, మిగిలిన పేషెంట్స్ కూడా వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నాం అని ఒక ధోరణి వచ్చిన విజిటర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి సునీత గారు మీరేమంటారు?
3: హాస్పిటల్స్ వైపు నుంచి కానీ మా వైపు నుంచి కూడా కొన్ని డెఫినెట్గా చేయాలి. ఆసుపత్రి అంటే భయం కాదు, భరోసా కలిగించే స్థలం కావాలి. అట్లాగే దానికి మంచి సదుపాయాలు, స్పష్టమైన కమ్యూనికేషన్, ఇవన్నీ సంస్థల నుంచి కానీ డాక్టర్స్ నుంచి కానీ మా బాధ్యత. మా బాధ్యతను మేము పాటించినప్పుడు పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయాలనేది నేను కూడా అనుకుంటున్నాను.
1: సో కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా అటు పేషెంట్స్ వైపు నుంచి ఇటు వైద్యుల వైపు నుంచి ఉండేటువంటి సమస్యలు మరి వాటికి పరిష్కారాలు రెండు కూడా ఈరోజు డాక్టర్ సుజాత వెల్లంకి గారు, డాక్టర్ సునీత యలమంచలి గారు, డాక్టర్ పద్మజ వీరమాచినేని గారు వీరు మనతో పంచుకున్నారు. ధన్యవాదాలండి.
4: మీరింతవరకు వైద్య సేవలు అందించే మహిళలు భద్రతా సమస్యలు పరిష్కారాలు చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు డాక్టర్ వీరమాచినేని పద్మజ, డాక్టర్ వెల్లంకి సుజాత, డాక్టర్ ఎలమంచలి సునీత, అనుసంధానకర్త శ్రీమతి ప్రయాగ విద్య. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్

0: దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మన్మధుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల గీతం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రానికి సోను నిగమ్ ఆలపించిన శ్రీ సిరివేందల సీతారామ శాస్త్రి గీత రచనలో అను ప్రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా ఖైదీ రుద్రయ్య చిత్రానికి రాజ్ సీతారాం పిసుశీల గానం వింటారు, రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శేఖర్ కోరుతున్నారు.

మంచి మనసులు చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. సంగీతం కేవీ మహాదేవన్, రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరూ కోరికపై ఈ పాట.

తోడు నీడ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ నారాయణ్ కేర్ గ్రామం నుంచి శ్యామల అశ్విన్ వీరందరి కోరికపై ఈ పాట

కార్యక్రమంలో తర్వాత శివమెత్తిన సత్యం చిత్రానికి కేజే యేసుదాస్, వాణి జయరామ్ గానం వింటాం. సంగీతం జీవి రాఘవులు, రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోన, శ్యామల వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత నీరాజనం చిత్రానికి ఎంఎస్ రామారావు గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథా చిత్రానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎస్ జానకి గాన వింటారు, సంగీతం పెండ్యాల, రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత కులగౌరవం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన కొసరాజు. ఈ పాటను వినిపించమంటూ కాంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

శ్రోతలు కల్పలత కార్యక్రమం వింటున్నారు. తర్వాత నిన్నే ప్రేమిస్తా చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, రచన డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు. ఈ పాఠం వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

0: కార్యక్రమాల తర్వాత దగ్గరగా దూరంగా చిత్రానికి పెద్దపులి ఈశ్వర్ మధుప్రియ గానం వింటారు. రచన కాసర్ల శ్యామ్. ఈ పాటను వినపడించమంటూ పెడన నుంచి యోగిత లక్ష్మి కోరుతున్నారు.
1: అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడ సెల్ల ఉండాలని.

ముగ్గురు మనగాళ్ళ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర. ఈ పాటను వినిపించమంటూ హానిగడ్డ దక్షిణ చిరువలంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

నాని చిత్రానికి ఉన్నికృష్ణ సాధన సర్గం గానం వింటారు రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ బెన్సర్కిల్ సెంటర్ నుంచి రేణుక, మీనా, శాంతి కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత అభిలాష చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, కట్ల రాజేశం, సరోజ్ ని, మాయా కోరుతున్నారు.

ലക്ഷണ്ട് അച്ഛൻ്റെ കാൾ മുണ്ട് ഓരിക്ക.

चिंता।

தூக்கிலின்றா.

కార్యక్రమం తర్వాత దడ చిత్రానికి ఆండ్రియా కళ్యాణ్ గానం వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ రామారపాడు శ్రోతలు మధు హా చంద్రశేఖర్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: पी राधाकृष्णन ने भारत छोड़ो आंदोलन में भाग लेने वाले स्वतंत्रता सेनानियों को श्रद्धांजलि अर्पित की है। सोशल मीडिया पर एक पोस्ट में उन्होंने कहा कि महात्मा गांधी के करो या मरो के आह्वान से प्रेरणा लेकर इन सेनानियों ने देशवासियों को स्वतंत्रता संग्राम के लिए एकजुट किया। प्रधानमंत्री नरेंद्र मोदी ने भी भारत छोड़ो आंदोलन में हिस्सा लेने वाले सभी स्वतंत्रता सेनानियों और आंदोलनकारियों को श्रद्धांजलि अर्पित की। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि इन वीरों का साहस हमेशा हर भारतीय के लिए प्रेरणा स्रोत बना रहेगा। सरकार ने पंजाब की मंडियों में पड़े 18 लाख मीट्रिक टन पुराने अनाज के भंडार को 20 सितंबर तक उठाने पर सहमति व्यक्त की है, ताकि राज्य में धान की बंपर फसल की उम्मीद के चलते भंडारण की जगह खाली हो सके। पंजाब से इस वर्ष केंद्रीय भंडार में 170 लाख मीट्रिक टन अच्छी गुणवत्ता वाले चावल की आपूर्ति होने की उम्मीद है। सरकार ने 4 उच्च न्यायालयों में 30 नए न्यायाधीशों की नियुक्ति की अधिसूचना जारी कर दी है। इनमें मद्रास, कलकत्ता, मध्य प्रदेश और कर्नाटक उच्च न्यायालय शामिल हैं। सबसे ज्यादा 15 न्यायाधीशों की नियुक्ति मद्रास उच्च न्यायालय में हुई है। झारखंड में जेपीएससी और जेएसएससी भर्ती परीक्षाओं में कथित अनियमितताओं को लेकर जारी गतिरोध अब समाधान की ओर है। राज्य सरकार आज आंदोलनकारी छात्रों के साथ अगले दौर की वार्ता करेगी। आज विश्व जनजातीय दिवस के अवसर पर नागालैंड के राज्यपाल नंदकिशोर यादव ने प्रकृति और समृद्ध संस्कृति तथा परंपराओं और विरासत का संरक्षण करने वाले सभी जनजातीय समुदाय के लोगों के प्रति सम्मान व्यक्त किया है। मुख्यमंत्री नेफ्यू रियो ने सोशल मीडिया पोस्ट में स्थानीय ज्ञान, परंपराओं और सांस्कृतिक विरासत के संरक्षण का आह्वान किया। इस बीच नागालैंड जनजातीय मंच आज दीमापुर के टाउन हॉल में विश्व जनजातीय दिवस का आयोजन कर रहा है। पूर्वोत्तर क्षेत्र में नागालैंड पहली बार इस दिवस की मेजबानी कर रहा है। भारत की अश्मिता चालिहा ने कोरिया मास्टर्स बैडमिंटन टूर्नामेंट में महिला सिंगल्स का खिताब जीतकर अपना पहला बीडब्ल्यूएफ विश्व टूर खिताब हासिल किया है। फाइनल में अश्मिता ने चीन की हान कियानशी को हराया। चीन के हेफेई में 9वीं वर्ल्ड यूथ ट्रांसनेशनल चैंपियनशिप में भारत के सागनिक रॉय और सायंतन कुशारी की जोड़ी ने स्वर्ण पदक जीता है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani. The news are read by Abhishek Mukhopadhyay. The Har Ghar Tiranga campaign will begin today and will run through the 17th of this month. The initiative is aimed at encouraging citizens to hoist the national flag and participate in activities celebrating patriotism, national unity and India's cultural heritage. The campaign, which began in 2022 as part of the Azadi Ka Amrit Mahotsav celebrations, has since evolved into one of the country's largest public participation movements. In Jammu and Kashmir, the spirit of patriotism will resonate across Union Territory from today as all 20 districts launch a week-long series of programs under Har Ghar Tiranga campaign 2026. Akashvani Jammu correspondent reports that this year's campaign holds special significance as it coincides with the 150th anniversary of India's national song Vande Mataram, bringing together the national flag and the national song in a unique celebration of patriotism. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi today paid tributes to all those who participated in the Quit India movement. In a social media post, Mr. Radhakrishnan said that they united the nation in the struggle for freedom, taking inspiration from Mahatma Gandhi's clarion call of do or die. In a social media post, the Prime Minister said, inspired by the leadership of Mahatma Gandhi, the clarion call of Quit India infused new energy into India's freedom struggle and reflected the unwavering determination of the people to break free from colonial rule. Union Home Minister Amit Shah says that the 3 new criminal laws introduced by the Modi government, replacing the colonial era laws, are based on 3 important pillars: technology, timeline and trust. He said this while participating in the presentation ceremony of the President's Police Colour to the Puducherry Police at the Police Training School ground at Garimeddu.
2: Narendra Modi ji ke netrutva mein,
3: under the leadership of Narendra Modi, the government of India has replaced the colonial era penal code with 3 new Bharatiya Nyaya Sanhitas. Rather than being punishment oriented, these new legal codes are designed to deliver justice to citizens while remaining technologically capable, efficient and time bound. Ultimately, these 3 codes rest upon 3 core pillars: technology, timeline इंटरेस्ट.
2: टेक्नोलॉजी, टाइमलाइन और ट्रस्ट, ये तीन पिलर पर खड़ी की गई.
1: Later today, we'll flag off Har Ghar Tiranga Yatra at Muruga Theatre Signal in Puducherry. Jharkhand students protesting against alleged irregularities in JPSC and JSSC recruitment examinations will hold another round of talks with the representatives of state governments in Ranchi today. The next round of talks between the Jharkhand government and representatives of protesting students is scheduled for around noon today. The government panel held a meeting with Chief Minister Hemant Soren and briefed him on the progress made with the first round of dialogue with the students. The students have said that the movement will continue until concrete action is taken on the demands. The centres agreed to lift 18 lakh metric tons NMT of old grain stock lying in Punjab mandis by the 20th of next month to clear storage space for the state's expected bumper paddy crop. A correspondent reports that Punjab is expected to supply 170 lakh metric tons of good quality rice in the central pool this year. In Jammu and Kashmir, annual Amarnath Yatra will remain suspended on both Pahalgam and Baltal routes from today due to recent rains, repair work of pilgrimage tracks and forecast of adverse weather conditions over the next few days. The decision to temporarily halt the Yatra has been taken keeping in view the condition of the tracks as well as weather forecasts issued by India Meteorological Department. In China, Shanghai's two airports cancelled more than 1,300 flights and authorities relocated over 3 lakh people in surrounding regions as the country prepared for Typhoon Dolphin. The outer bands of the storm hit northern Taiwan yesterday, including the capital Taipei, bringing rain. Some Taiwanese airlines also cancelled their flights to China. The Indian Meteorological Department IMD has issued an orange alert for heavy to very heavy rainfall over Uttarakhand and Chhattisgarh today. The IMD forecast heavy rainfall over Haryana, Chandigarh, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Bihar, Rajasthan, Jharkhand, Madhya Pradesh and parts of Northeast India today. Indian shuttler Ashmita Chaliha has clinched the Korea Masters 2026, defeating China's Hang Chan Shi in the women's singles final this morning. And that is the end of this news bulletin.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియచేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866248812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు రాసి పంపండి. మరి ఎవరు ఏ కార్యక్రమాల మీద ఏ అభిప్రాయం రాసి పంపించారో చూద్దాం. శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు సిబ్బందికి నమస్తే అంటున్నాను. నమస్తే అండి. అతి త్వరలో రానున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు రఘుబీర్ సింగ్, సునాబాయి, రాధామున్న ఏలూరు నుంచి. ఏమంటున్నారంటే ఆగస్టు 3వ తేదీ సోమవారం సూక్తి సుధలో మాట ద్వారా మోక్షం లభిస్తుందని తెలియజేసే శ్రీ అయాచితుల రంగారావు గారికి మా నమస్తే. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కర్ణామృతం నాత్యా కలాం విని తరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదారులకు చక్కటి సూచనలు సలహాలు అందజేసిన చలసాని శ్రీదేవి గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం మాకు నచ్చింది. కార్యక్రమంలో హరిహర ప్రియ రాగంలో వినిపించిన త్యాగరాజు కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. సాయంత్రం ప్రసారమైన రంగస్థలిలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు మా వినులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ అంజిరెడ్డి గారికి, హార్మోనియంకి సహకరించిన శ్రీ ప్రేమ్ కుమార్ గారికి మా కళాభివందనాలు తెలియచేసుకుంటున్నాం అంటున్నారు. ఆగస్టు 4వ తేదీ మంగళవారం శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించగలరు అని అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు వినితరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచన లోచనంలో వినిపించిన కథ నీతిదాయకంగా ఉంది. ఆరోగ్య సలహాలు శీర్షికన జనరల్ చెకప్ గురించి డాక్టర్ శ్రీ మురళీకృష్ణ గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది అని అంటున్నారు. అలాగే

పద్మనాభం కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభం గారి వీణావాదనం మా వీణలు విందు చేసింది. కార్యక్రమంలో ముత్తుస్వామి కృతి మాకు మరీ మరీ నచ్చింది. మధ్యాహ్నం వనితావాణి కార్యక్రమంలో జాతీయోద్యమంలో పాల్గొన్న ఊటుకూరు లక్ష్మీకాంతం గారి గురించి చక్కటి విషయాలు అందించిన నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ సిహెచ్ సుషిమ గారు అందించిన విషయాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, వారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. ఆగస్టు 5వ తేదీ బుధవారం శ్రీనివాసాచార్యులు గారు అందించిన సూక్తులు మాకు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించగలరు. భక్తిరంజని కార్యక్రమంలో రంగనాథ స్వామి కీర్తనలు భక్తి గీతాలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గానం మా వీణలు విందు చేసింది. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాస్తున్నారు ఏలూరు నుంచి రాధాబాయి, రాధామున్నా, రఘుబీర్ సింగ్, సుగుణాబాయి వీరందరూ ఈ సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత హాయ్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుశలో పరి మన కేంద్రం నుంచి ప్రసారమవుతున్న కార్యక్రమాలు ముఖ్యమైన నేను బాగా వింటున్నాను. ముఖ్యంగా నేను బాగా వింటున్నాను, ముఖ్యంగా షో టైంలో మీరు శ్రోతలు మెసేజ్ ద్వారా పంపిన అందరి ఆన్సర్స్ యువలయ కార్యక్రమంలో అని అంటున్నారు. ఆన్సర్స్ చాలా ఓపిక్గా క్లుప్తంగా చదువుతున్నారు, అందరికీ ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు డాక్టర్ల భద్రత పరిష్కారాల గురించి చర్చా కార్యక్రమం విన్నాము. చర్చలో పాల్గొన్న వాళ్ళు డాక్టర్ వీరవాసినేని పద్మజ, ఎల్లంకి పద్మజ, సునీత, అనుసంధానకర్త ప్రయాగ విద్య. చర్చలో బాగా తెలియనివన్నీ తెలుసుకున్నాం అన్ని విషయాలు తెలుసుకున్నారటండి. బ్రహ్మయ్య శారద కర్నూలు నుంచి ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. కవులు పంపిన అట్టిని ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. కవులకు శర్మగారికి మా ధన్యవాదాలు. ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయం చెప్తుంటే మీరు చదవట్లేదు ఎందుచేత అని అంటున్నారు. యువలయ కార్యక్రమం హైలైట్ గా ఉంటోంది. ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయం ఉత్తరాలు వస్తే మేము ఖచ్చితంగా అభిప్రాయం అయితే చదివి వినిపిస్తామండి, అందులో ఎలాంటి డౌట్ లేదు, మీరు రాస్తూ ఉండండి. ఆకాశవాణి నిర్వాహకులకు ఉభయకుశలో పరి సిబ్బందికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఘంటసాల ఇతర గాయకులు పాడిన దేశభక్తి గీతాలను కూడా వినిపించండి అని అంటున్నారు. ఉద్యోగ వార్తలను తప్పగా ప్రారంభించండి అని అంటున్నారు. ఎవరు అంటే గుంటూరు నుంచి అంకరాజు రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి రాస్తున్నారు. ఉభయకుశలో పరికి స్వాగతం, నమస్కారం అంటున్నారు. పింగళి వెంకయ్య గారి గురించిన కార్యక్రమం చాలా బాగుంది. 3వ తేదీ కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వినులు విందుగా ఉంది. కరహర ప్రియ రాగాలపన కీర్తన, ఆనంద భైరవి రాగం కీర్తన చాలా మధురంగా ఉన్నాయి. బుధవారం ఆలోచనలో దానాల గురించి వివరించారు, బాగుంది. కానీ అవయవ దానం గురించి ఇంకా వివరిస్తే ఉపయోగకరంగా ఉండేది. అదే రోజు బాడీ చెకప్ గురించిన ప్రోగ్రాం ప్రయోజనకరంగా ఉంది. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, దేవదేవం భజే అన్నమయ్య కీర్తన మమ్మల్ని ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించాయంటున్నారు. ధన్యవాదాలు అని రాస్తున్నారు. అలాగే ఆదివారం కర్ణాటక సంగీత కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్ శ్రేయ, ఫణి రాజలక్ష్మి గారి గాత్ర కచేరీ అద్భుతంగా ఉంది, మంచి కచేరీ ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఎవరు రాస్తున్నారంటే మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి సురేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా మూసాపేట నుంచి నరేష్, ఇంకా వాళ్ళ గ్రామ ప్రజలంతా రాస్తున్నారు. 8వ తేదీ 3 గంటలకు ప్రసారమైన టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు చాలా బాగున్నాయి అంటున్నారు. ఇక 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారాలు మీడియం వేవ్ రేడియో సెట్లో ప్రసారం చేయడం లేదు, దయచేసి మీడియం వేవ్ రేడియో సెట్లో కూడా హిందీ చిత్రగీతాలు వినిపించండి అంటున్నారు. ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఉభయకుశలో పరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. వారాంతం కార్యక్రమాన్ని మేము వింటూనే ఉంటాం, వారాంతం కార్యక్రమాలన్నీ వింటూనే ఉంటాం అంటున్నారు. 1:10 పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుతున్నాం అంటూ రాస్తున్నారు. హనుమాన్ నగర్ నుంచి గోపాలకృష్ణ, అభీ, డార్విక్, వంశీ, దామిని, సరోజిని. ఓకే అండి. తర్వాత ఇంకెవరు రాశారో చూద్దాం.

ఉభయ కుసులో పరికే స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. మూడో తేదీ ఆగస్టున ప్రసారమైన సంగ్రామంలో మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణ గారి ప్రసంగం చాలా బాగుంది అని అంటూ రాశారు సర్వసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి. అలాగే ఐదో తేదీ ప్రసారమైన సంగ్రామ స్వరాల జ్ఞాపకాల్లో మాజీ విద్యాశాఖ మంత్రి మండవ వెంకటకృష్ణారావు గారి గురించి శ్రీ రాజారావు గారి సంభాషణ బాగుంది. దివిసీమ తుఫాన్ అప్పుడు వారు చేసిన సేవలు అపూర్వం అద్భుతం అంటూ రాస్తున్నారు. వనితావాణిలో శ్రీమతి గోగినేని భారతీదేవి గారి స్వతంత్ర పోరాటం గురించి, వారి జైలు జీవితం గురించి నాగలక్ష్మి గారి ప్రవచనం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటున్నారు. ఏడో తేదీ ప్రసారమైన చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా కార్మికులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారితో సంభాషణలు చాలా బాగున్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో ఆనాడు ఆ చేనేత ఉద్యమం విదేశీ వస్త్ర బహిష్కరణ చేయటం, దేశీయ చేనేత వస్తువులు వాడటం వల్ల స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి కలిగించింది అని అంటూ రాశారు. ఎనిమిదో తేదీ ప్రసారమైన స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి శ్రీ మువ్వల శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రసారమైన వనితావాణిలో స్వాతంత్ర్యోద్యమంలో సంగ్రామంలో వీరనారీమణి శ్రీమతి అంది లక్ష్మి దంపతుల యొక్క స్వాతంత్ర పోరాటాలను, త్యాగాలను, వారి జైలు జీవితాలని గురించి, సమాజ సంస్కరణల గురించి శ్రీమతి తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అని రాస్తున్నారు సర్వసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత రానున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసి పంపిస్తున్నారు ఎవరనంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజసం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి, శ్రోతలందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. తర్వాత 12:40 ఉభయ కుసులోపారి కార్యక్రమం వినిపించండి. ఇంకా టైం పెంచమని అడుగుతున్నారు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం సూక్తి సుధలో సూక్తులు, దేశభక్తి గీతాలు బాగుంటున్నాయి, భక్తి రంజన్ల భక్తి గీతాలు బాగున్నాయి అని రాస్తూ ఉదయం 11:12:10 ఉత్తరాలు పాటలు వినిపించండి. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో, వంటవాణి స్త్రీల కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. అనంతరం వినిపించిన లలిత గీతాలు విశేషాల కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది, ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, యువలే క్విజ్ కార్యక్రమం బాగుంది, హిందీ పాటలు కూడా బాగున్నాయి అంటున్నారు. సంస్కృత పాఠం, హిందీ పాఠం వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి, చక్కటి కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతోంది అని అంటూ రాస్తున్నారు వీరు. ఇంకెవరు రాస్తారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుసులోపరి చదువుతున్న నిర్వాహకులకు నమస్తే అన్న. నమస్తే అండి. ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల బాలాజీ రాస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10:00 ప్రసారం చేస్తున్న వార్తావాహిని వివిధ ప్రముఖులతో కార్యక్రమాలు బహు ప్రశంసనీయం అని అంటున్నారు. ఇందులో ఈరోజు ఉన్న కార్యక్రమానికి సంబంధించిన విషయాలు, అలాగే ఆ రంగానికి చెందిన ప్రముఖులతో పరిచయ కార్యక్రమం అద్భుతంగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఆ కార్యక్రమం ఎన్నో విలువలను, ఎన్నో విషయాలను తెలుపుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే సాయి ఋషి గారు, కనపర్తి రాణి, అలాగే ఇంకా వివిధ మంది ఆర్జేలు కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారు అంటూ రాశారు. ఉదయం కార్యక్రమాలు రావడం లేదు, దయచేసి యాప్లో వినిపించండి అని అంటున్నారు. ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం, చిత్రగీతాలు బాగున్నాయి, మంచి సినిమా పాటలు వేస్తున్నారు, రాబోయేది పాటలు బాగుంటున్నాయి, వినిపిస్తున్న విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటున్నారు. వనితావాణి ప్రతిరోజు 1:30 ఇందులోని అంశాలను బాగుంటున్నాయి, విలువైన సమాచారం పొందుపరుస్తున్నారు, వినిపిస్తున్న విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు దోనల్ల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మాకు గానం వినిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కొంచెం మెలోడీ సాంగ్స్ కూడా వినిపించండి, అలాగే సంక్షిప్త చిత్రం వినిపించండి అంటూ రాస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమాల్ దిన్నె విలేజ్ నుంచి పంచర్ భాషా జలీల్ రాస్తున్న ఈ మెసేజ్ ని పంపించారు. తర్వాత ఢిల్లీ నుంచి రాస్తున్నారు, ఈ వారం మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి ఈ మెసేజ్ ని పంపించారు. తర్వాత మురళి భట్టిప్రోల్ నుంచి రాస్తున్నారు,

చిన్న కవిత కూడా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మురళి భట్టిప్రోల్ నుంచి ఈ కవితను అయితే పంపించారు. యువలయ కార్యక్రమం సమయం పెంచండి, నిండుగా ఉంటుంది అంటున్నారు. అలాగే భజన గీతాలు గురువారం ఆదివారం వినిపిస్తున్నారు, పేరు మాత్రమే చెప్తున్నారు, ఊరు పేరు చెప్పడం లేదు, ఊరి పేరు కూడా చెప్పండి అని రాస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే గుంటూరు నుంచి నాగభూషణం రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలపరి కార్యక్రమం వారికి నమస్కారం. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వహించిన తీరు చాలా చాలా ప్రశంసనీయం. వీలైనంత ఎక్కువ మంది శ్రోతల అభిప్రాయాలు అత్యంత స్పష్టంగా, వేగంగా, లైవ్లీగా చదివిన మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఈ ఉదయం శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి సోదరీమణుల గానం వినులు విందుగా ఉందండి. పాత తెలుగు చిత్ర గీతాలకు ప్రాముఖ్యత కల్పించి విరివిగా వినిపించగలరని మనవి అని రాస్తున్నారు. సూక్తి సుధా భక్తిరంజని కార్యక్రమాలు బాగుంటున్నాయి, మిగిలిన కార్యక్రమాలు అన్ని కూడా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాస్తున్నారు. ధన్యవాదాలండి మీకు ఈ మెసేజ్ని పంపించినందుకు. ఇక ఈ సందేశం ఎవరు పంపించారంటే పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి త్యాగులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఉభయ కుశలపరి కార్యక్రమాన్ని నిర్వాహకులకు నమస్కారం అన్న. నమస్తే అండి. ఈ రోజు రాబోయేది కల్పలత కార్యక్రమంలో పాటలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి, ధన్యవాదాలు అంటున్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం స్థాపించి 34 సంవత్సరాల సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. ఓకే అండి. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులను ఏమని రాస్తున్నారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఆగస్టు 6వ తేదీ ప్రసారమైన గురువారం రాత్రి 8 గంటలకు ప్రసారమైన సాహిత్య కార్యక్రమం శ్రీ రావి రంగారావు గారి దివ్య కవితలు విన్నాము. మట్టి మనిషి గురించి చక్కగా వివరించారు. ఇంకా వినాలనిపించింది, వారికి మా ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఆగస్టు 7వ తేదీ శుక్రవారం 6:30 పల్లె సీమల్లో రంగస్థలి కార్యక్రమంలో శ్రీ తుందూరు వెంకటరమణ గారు పాడిన సత్యహరిశ్చంద్ర పద్యాలు విన్నాం, చాలా చక్కగా ఆలకించారు. ప్రతి పద్యం మమ్మల్ని మైమర్పింపజేసింది, చక్కగా పాడారు, వారికి మా అభినందనలు అని అంటున్నారు. మంగళవారం రాత్రి చిత్ర జగత్లో హిందీ ఫిల్మ్ గీతాలు విన్నాం, మాకెంతో నచ్చాయి, ఈ కార్యక్రమం హైలైట్గా చాలా చక్కగా ఉన్నాయి పాటలు అని అంటూ వారు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, ఈరోజు సరస్సు వినోద్ని సమస్య పురడం చాలా బాగుంది, యువలై క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జయస్విత, సులోచన పంపించారు. అమలాపురం నుండి పేరు రామచంద్రరావు, ఆకాశవాణి సిబ్బందికి శ్రోతలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే చెప్పేశారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా అండి. ఇక మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ కొత్తగూడెం నుంచి రాజసం, సరోజిని, మాయ రాసి పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరికి నమస్కారాలు, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ గత వారంలో పునఃప్రసారమైన డాక్టర్ జంజాల జయకృష్ణ బాబుజీ గారి సూక్తి సుధ విన్నాం, సాధారణ సాధువు సంగంబు ఈ అంశం గురించి చక్కగా వివరించారు. గత వారంలో సంస్కృత పరిచయం డాక్టర్ బులుసు అపర్ణ గారి నిర్వహణ బాగుంది, ముఖ్యంగా విద్యార్థిని ప్రదర్శించిన ఉత్సాహం వచ్చిందండి అంటూ గత వారం ఆ రాత్రి పునఃప్రసారమైన అప్పగింతల నాటకం హాస్య చమత్కార భరితమైన సందేశంతో ఆకట్టుకుంది అంటూ రాస్తున్నారు. ఎవరు అంటే డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య, హైదరాబాద్ నుంచి. ఇంకా శ్రీ నండూరి సుబ్బారావు గారి దర్శకత్వంలో ప్రసారమైన సినిమాయణం హాస్య నాటికను పునఃప్రసారం చేయ కోరిక అని అంటున్నారు. ఈ నెల 29వ తేదీ అంటే జూలై 29వ తేదీ ప్రముఖ ఆంధ్ర కవి పండితులు శ్రీ ఇంద్రగంటి హనుమశాస్త్రి గారి జయంతి. ఆ సందర్భంగా ఆయన ఈ నెల ఆగస్టు 29వ తేదీ అండ సాహిత్యాన్ని కానీ, సాహిత్యంపై ఒక ప్రసంగాన్ని కానీ ప్రసారం చేయ కోరిక అని వారు కోరుతున్నారు. నేటి సరసు వినోదిని సమస్యాపూర్ణం లో డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారి నిర్వహణలో చక్కగా సాగింది, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఇక గత వారం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు రాధా మాధవ కవిని గూర్చి కావించిన ప్రసంగం హృదయంగమం, డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య వారు వారి సందేశాన్ని పంపించారు. ఈరోజు సరస్సు వినోదిని కార్యక్రమం చాలా బాగుంది, కల్పలత ఉత్తరాలు

పాటలు చాలా బాగున్నాయి, యువ లైక్ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ హైదరాబాద్ బొరంపేట నుంచి సంతోష్ ప్రియ రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈ వారం ప్రసారమైనటువంటి ఉభయ కుశల పరి కార్యక్రమంలో శ్రోతలు పంపించినటువంటి అభిప్రాయాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: राष्ट्रपति ध्वज किसी भी डिसिप्लिन फोर्स के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है. पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं.
0: मद्रास, कोलकाता, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగాం, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బీ ఆంగ్లంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడా

0: తరుణి అస్మిత చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్షిపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 పేర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మత్తు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా దేవుడమ్మ చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం వింటారు. సంగీతం సత్యం, రచన రాజశ్రీ.

0: రాము చిత్రానికి ఘంటసాల గానం వింటారు సంగీత మార్గవర్ధనం రచన దాశరథి.
1: దీనుల కాపాడుటకు

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమం తర్వాత ఆంధ్ర కేసరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. రచన ఆరుత్ర.

వరకు ఫిలిం గీతాలు విన్నారు. సమయం 1:30 వస్తుంది, మరి కాసేపు 20 నిమిషాలకు వస్తుంది, మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. వార్తల వివరాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేసే అవకాశం ఉందని, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 50వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వకారణం అని అన్నారు.
1: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకుంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
0: గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 2,500 కోట్ల రూపాయలతో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందించిందని గుమ్మడి సంధ్యారాణి వివరిస్తూ,
2: ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్లాలంటే కొద్దన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2,500 కోట్లతో రోడ్లు, సదుపాయాలు కల్పించాలని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే.
0: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవనతత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసీలు అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ప్రజాప్రభుత్వ

0: నాయకత్వం మన భారతదేశం సొంతమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది లేస్ హస్తకళాకారులకు అధికారులు నిన్న ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు హస్తకళాకారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వాటిని స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపిణీ చేశారు. నాటక రంగంతో పాటు పద్య నాటకాలు, జానపద కళారూపాలకు పూర్వవైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన నాటక అకాడమీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక కళాకారుల పింఛన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు భూమి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చని అన్నారు. డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నానని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక త్వరగా కోలుకోవాలని కోరుతూ విద్యార్థులు నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దగ్గుపాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన నిన్న సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 18,74,000 రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నంద్యాల పట్టణంలోనే 507 మందికి 3,79,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్లు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె నిన్న కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున సాగునీటికి నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు మరియు

0: రేపు ఉరుములు తాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణం అని కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన దిగుమర్తి జానకమ్మ గారి గురించి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారు ప్రసంగం వింటారు.
8: భారతీయులకు నిరాశ నిస్పృహలు పనికిరావు. సాధించిన స్వపరిపాలనను రక్షించుకోవలసిన బాధ్యత యువతరానికి ఉంది. మన భారతదేశంలో అనేక జాతులు, మతాల వారున్నారు. అందుకే ఇది ఉపఖండం. ఈ పవిత్ర గడ్డ మీద జన్మించిన వారందరూ భరతమాత ముద్దు బిడ్డలే. భరతమాత ఆరాధకులు, త్యాగధనులు, సదా స్మరణీయులు. స్వతంత్ర సమరయోధుల గాథలు జాతిని జాగృతం చేస్తాయి. అందుకే నేటి తరం అంకితభావంతో భాగస్వామ్యం స్వీకరించాలి. సహనం, నిర్భయత్వం మనకు పట్టుకొమ్మలు. భారతీయుల జీవన విధానం చుక్కాలేని నావ కాకూడదు. అందుకే నేటి యువతరం విద్యాలయాలలో ప్రతి ఒక్కరూ దేశభక్తి ప్రపూరితంగా మన జాతీయ ఉద్యమాన్ని తెలియజెప్పాలి. ఇది అందరి కర్తవ్యం. భారత స్వతంత్ర ఉద్యమం ఒక వాహిని. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సమరయోధుల జీవిత చరిత్రలు ఉపకరిస్తాయి. వీర నారీమణుల నిరాడంబర జీవనం, నిస్వార్థ సేవ, త్యాగ నిరతి దేశభక్తితో దేశ భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం, సత్యదీక్ష మొదలుగునవి ప్రజాస్వామిక హితైషులకు, ప్రజా ఉద్యమకారులకు మార్గదర్శనం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా దిగుమర్తి జానకీబాయమ్మ జీవిత విశేషాలను తెలుసుకుందాం. భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షని అనుభవించిన మహిళలు ఎందరో, కానీ జైల్లోనే ప్రసవించి బిడ్డకు జన్మనిచ్చిన మహిళామణి దిగుమర్తి జానకీబాయమ్మ 1902 నవంబర్ 30 విశాఖపట్నంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మల్లెమడుగుల బంగారయ్య, లలితాంబ.

0: బంగారయ్యా స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనేవారు. చిన్ననాటి నుండే ఆమెలో సేవాభావం, దేశప్రేమ, త్యాగనిరతి వెల్లడయ్యాయి. చదువుకునే రోజుల్లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆర్థిక సహాయం కోసం విరాళాలు సేకరించింది. బందరు జాతీయ కళాశాల స్థాపనకు విరాళాలు జోలె పట్టింది. ఆమెకు 13వ ఏట దిగుమర్తి రామస్వామితో వివాహం అయ్యింది. ఆయన దేశభక్తుడే, దేశ స్వతంత్రాన్ని మనసారా కాంక్షించిన వ్యక్తి. పెళ్ళయ్యాక ఆమె తన చదువును కొనసాగించారు. స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఉన్నత స్థానం సాధించినందుకు ఆమెకు లేడీ పెట్ల్యాండ్ పథకం లభించింది. భర్త ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్లి క్వీన్ మేరీ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తర్వాత గుంటూరు తిరిగి వచ్చి శారదానికేతన్లో పనిచేసింది. గుంటూరు సబ్ కోర్టులో రామస్వామి శిరస్థాదారుగా పనిచేసేవారు. గాంధీజీ రౌలత్ సత్యాగ్రహం ఆరంభించగానే ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొంతకాలం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఉండి సేవా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో కార్యకర్తగా పాల్గొని మహానాయకులెందరినో దర్శించుకున్నారు జానకీబాయి. 1929లో ఢిల్లీలో జరిగిన మహిళా విద్యాసభలో పాల్గొన్నారు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు వెళ్లి సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని గుండెల్లో పదిలపరుచుకున్నారు. 1930లో మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం ఆరంభించారు. రామస్వామి ఎంతో ఉత్సాహంతో ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. భర్త అరెస్టుకు జానకీబాయమ్మ భయపడలేదు సరికదా, కొత్త ఉత్సాహంతో మహిళలకు నాయకత్వం వహించింది. ఉప్పు సత్యాగ్రహంలో ఆమెకు 6 నెలలు జైలు శిక్ష విధించబడింది. జైలు నుండి విడుదలై వచ్చాక సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించి ప్రజల్ని ఉత్తేజితుల్ని చేస్తూ వచ్చారు ఆ దంపతులు. బ్రిటిష్ ప్రభుత్వం జానకీబాయమ్మను మరోసారి అరెస్టు చేసి 18 నెలలు జైలు శిక్ష విధించింది. అప్పటికే ఆమె గర్భవతి. రాయవెల్లూరు జైలులో శిక్షను అనుభవిస్తున్నప్పుడు ప్రభుత్వానికి క్షమాపణ చెబితే జైలు నుండి విడుదల చేస్తామంది బ్రిటిష్ ప్రభుత్వం. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను అంది జానకీబాయమ్మ. చివరికి ఆమె జైలులోనే ప్రసవించి తన దేశ ప్రేమని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. జానకీబాయమ్మ గొప్ప ధైర్యవంతురాలు. ఉప్పు సత్యాగ్రహంలో విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసింది. ఆమె గుప్పెట్లో ఉన్న ఉప్పు తీయలేకపోయాడు బ్రిటిష్ అధికారి శాండర్స్. అప్పుడు ఓ భారతీయ పోలీస్ అధికారి కర్కశంగా ఆ చేతిని నొక్కేశాడు. అయినా ఆమె ముఖంలో చిరునవ్వు మాయలేదు. చివరకు అధికారులే సిగ్గుపడి ఆమెను వదిలిపెట్టారు. స్వాతంత్ర సమరయోధురాలిగా ఆమె దేశం కోసం చేసిన సేవలకు భారత ప్రభుత్వం జానకీబాయమ్మను తామ్రపత్రంతో గౌరవించింది. జీవితాంతం ప్రజాసేవలో చరితార్థురాలైన దిగుమర్తి జానకీబాయమ్మ 1987 జూన్ 25న తనువు చాలించారు.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన దిగుమర్తి జానకమ్మ గారి గురించి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు సూర్యదేవర రాజలక్ష్మి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా.

0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కార్యక్రమంలో ఇప్పుడు పొదుపు విషయంలో మహిళలు పాటించవలసిన మెళుకువలు శ్రీమతి జి నిర్మలా జ్యోతి గారు అందించే వివరాలు వినండి.
6: మహిళలు పొదుపు పాటించవలసిన సూత్రాలు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరియు పొదుపు చేయటానికి పాటించవలసిన చిట్కాలు లేక పాటించవలసిన సూత్రాలు. అసలు పొదుపు ఎందుకు చేయాలి? పొదుపు ప్రాముఖ్యత ఏమిటి? పొదుపు అంటే మనకు వచ్చే ఆదాయములో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవటం. ఇది వ్యక్తి కుటుంబానికే కాదు, సమాజం మరియు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అవసరాలకే ఖర్చు చేసి అనవసరం ఖర్చులు తగ్గించడం. పొదుపు ఆర్థిక భద్రతను ఇస్తుంది. అప్పులు చేయవలసిన అవసరం తగ్గుతుంది. పొదుపు అనేది పెద్ద మొత్తముతోనే మొదలు పెట్టనవసరం లేదు. ప్రతిరోజు లేదా ప్రతి నెల కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. ప్రభుత్వం మరియు బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. మహిళలే ఎందుకు పొదుపు చేయాలి? ఆర్థిక భద్రత కోసం. అనుకోని పరిస్థితులు అనగా ఆరోగ్యం, కుటుంబ అవసరాలు. భర్త కుటుంబంపై పూర్తిగా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసం, కుటుంబ భవిష్యత్తు కోసం, పిల్లల విద్య, ఆరోగ్యం, వివాహ ఖర్చులు, ఇంటి అవసరాలు ముందే ప్లాన్ చేయడం. స్వతంత్రత, ఆత్మగౌరవం, తన నిర్ణయాలు తానే తీసుకునే శక్తి. డబ్బు విషయంలో స్వతంత్రత, చిన్న పొదుపు కూడా పెద్ద సహాయంగా మారుతుంది. వృద్ధాప్య భద్రత కలుగుతుంది. పొదుపు అంటే మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. మంచి అలవాటు, పొదుపు వల్ల మన జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అవసరము లేని ఖర్చులను తగ్గించడం ద్వారా పొదుపు పెరుగుతుంది. పొదుపు వల్ల ఆర్థిక భద్రత మరియు మనశ్శాంతి లభిస్తుంది. ఈ రోజు చేసిన పొదుపే రేపటి భద్రత. పొదుపు అలవాటు చేసుకుంటే అది జీవితానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. చిన్న పొదుపులు చేసి పెద్ద భవిష్యత్తును నిర్మిస్తాయి. సంపాదన ఎంత ముఖ్యమో దాన్ని దాచుకోవటం అంతే ముఖ్యం. ఖర్చు తగ్గిస్తే కాదు, పొదుపు పెంచితే జీవితం సాఫీగా సాగుతుంది. ఆదాయం ఎంత ఉన్నా పొదుపు చేయకపోతే భవిష్యత్తు బాధగా ఉండవలసి వస్తుంది. ఎక్కువగా మహిళలే బాధపడవలసి వస్తుంది. పొదుపు చేసే మహిళ కుటుంబ భవిష్యత్తును బలమైన పునాది వేస్తుంది. ఇంటి అవసరం మాత్రమే కాదు, ఆర్థిక భద్రతను కూడా మహిళల చేతుల్లోనే ఉంటుంది. కుటుంబం ఆనందంగా నడవాలి అన్నా, సమాజంలో గౌరవం మర్యాదలు కలగాలన్నా మహిళల మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్థిక భద్రత కూడా మహిళల చేతిలోనే ఉంటుంది. ఈ రోజు చేసిన చిన్న పొదుపు రేపటి పెద్ద ధైర్యంగా ఉంటుంది. బంగారం మాత్రమే కాదు, పొదుపు కూడా మహిళలకు సాధ్యమైన ఆభరణం. పొదుపును చిన్నగా మొదలు పెట్టాలి. పొదుపు అంటే వేల రూపాయలు కాదు, రోజుకు 10 లేదా 20 రూపాయలతో మొదలు పెడితే చాలు. దీంతో క్రమం ముఖ్యం. ముఖ్యంగా పొదుపు తర్వాత ఖర్చు, మిగిలినది దాచుకోవడం అలవాటు చేసుకోవాలి. పొదుపు అనేది మహిళల చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. పొదుపు పథకాలు. ప్రభుత్వం మరియు బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సుకన్య సమృద్ధి యోజన, ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఇది తక్కువ కాల పరిమితికే వడ్డీని ఇస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు, ఇది సురక్షితమైన మరియు మంచి లాభాలను ఇస్తుంది. బంగారంపై పెట్టుబడి, సాంప్రదాయకంగా బంగారం కొనడం వల్ల ఒక రకమైన పొదుపే. తర్వాత ఫిజిక్

0: గోల్డ్ కానీ గోల్డ్ బ్యాండ్స్ కానీ మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ అత్యవసర నిధి. ఊహించని ఖర్చుల కోసం కనీసం 3 నుంచి 6 నెలల వరకు మనం డబ్బును దాచుకోవటం ముందుగా నేర్చుకోవాలి. బ్యాంకుల ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు సాధ్యమవుతుంది. డిపాజిట్లు చేయటం చాలా మంచిది. నైపుణ్యాలు పెంచుకోవడం, ఇంటి నుంచే మనము కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు లేదా పనుల ద్వారా మనము ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలను వెతకాలి. పొదుపు అంటే ఖర్చు చేయడం కాదు, భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు లేదా వనరులను మనము నిల్వ చేసుకోవటం. ఆడపిల్ల నిధి పథకం ప్రత్యేకంగా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడినది. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల మహిళలు కేవలం వినియోగదారులు మాత్రమే కాకుండా నిర్ణయాధికారాలుగా కూడా ముందంజలో ఉంటున్నారు. ప్రధాన వినియోగదారులుగా గృహ అవసరాలు, దుస్తులు, కాస్మెటిక్స్, పిల్లల అవసరాల కోసం ఎక్కువగా మహిళలు ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ధరల పోలిక, ఆఫర్లు, రివ్యూలు చూసే తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్దగా మనము కొనుగోలు చేయకుండా ఏది అవసరమో అంత మేరకే మనము కొనుగోలు చేయటం మంచిది. సమయం సౌలభ్యం. ఉద్యోగాలు చేసే మహిళలు సమయం ఆదా కోసం ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంటి నుండే ఎప్పుడైనా కొనుగోలు చేసే సౌకర్యం మనకి ఆకర్షణీయంగా ఏర్పడింది. డిజిటల్ అవగాహన పెరుగుతుంది. యాప్స్, డిజిటల్ సేవింగ్స్, నెక్స్ట్ డబ్బు పాలసీలు వంటివి కూడా మహిళలు అవగాహన పెరిగింది. భద్రత అంశాలపై కూడా జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్ వ్యాపారం, మహిళలు చాలామంది సోషల్ మీడియా, ఈ కామర్స్ ప్లాట్ఫారమ్స్ ద్వారా మహిళలు సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించారు. హ్యాండీక్రాఫ్ట్స్, హోమ్ మేడ్ ఫ్యాషన్ డిజైన్లో కూడా స్వయం ఉపాధి పొందుతున్నారు. మార్కెట్పై ప్రభావం. మహిళలు అభిరుచులను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు, మహిళా కేంద్రీకృత ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. కుటుంబం కోసం మహిళలు పొదుపు చేయడం అంటే కేవలం డబ్బు దాచుకోవటం కాదు, అది భవిష్యత్తుకు భద్రత, ప్రశాంతతను కూడా అందిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చ, పిల్లలతో ఆర్థిక విషయాలను ఓపెన్గా మాట్లాడటం, కుటుంబ నిర్ణయాల్లో మహిళ పాత్ర స్పష్టంగా ఉండాలి. మహిళలకు స్వతంత్ర పొదుపు కూడా అవసరం. కుటుంబం కోసం పొదుపు చేస్తూనే తమ కోసం కూడా కొంత సేవ్ చేయాలి. ఇది మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్రానికి ముఖ్యం. చిన్న మొత్తంలో కూడా పొదుపు రెగ్యులర్గా చెయ్యాలి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినా ఓపిక అవసరం. కుటుంబం ఆర్థిక స్థిరత్వానికి మహిళలే పొదుపు అలవాటు చేసుకోవాలి. మూలస్తంభం, మహిళలే మూలస్తంభం. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉండే కుటుంబం భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మహిళలు ఎంత పేదరికంలో ఉన్నా, తక్కువ జీతంలో ఉన్నా, ఉన్నదానితో పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లలు అడిగినవన్నీ కొని ఇవ్వవలసిన అవసరం లేదు. వారికి నచ్చజెప్పి అవసరం ఉన్న వస్తువులు మాత్రమే కొని ఇవ్వాలి. పిల్లలకు ఆర్థిక అవసరాలు తెలియదు కాబట్టి మహిళలు వారికి తెలియచేయాలి. కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అంటే మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ కొనుగోలు ఎక్కువగా జరుగుతున్నాయి. కుటుంబంలో అవసరాలు ఉన్నాయని ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తే, కుటుంబంలో అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం వస్తే మహిళలే ఎక్కువగా బాధపడవలసి వస్తుంది. పొదుపే శక్తి, మహిళే శక్తి. నమస్కారం.
1: కార్యక్రమంలో మీరింతవరకు పొదుపు విషయంలో మహిళలు పాటించవలసిన మెళుకువలు శ్రీమతి జి నిర్మలాజ్యోతి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అవనిగడ్డ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ప్రార్థన శ్లోకాలు అలపించడానికి 8వ తరగతి దేవహర్షవర్ధన్, సీతారాం, గణేష్ సిద్ధంగా ఉన్నారు.

ప్రార్థనా శ్లోకాలు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు దేశం కోసం జీవిద్దాం అనే పాటతో మన ముందుకు వస్తున్నారు బిందుశ్రీ, డింపుల్ శ్రీ, హర్షిత, హరిణి.

కాదంటే ఇక కుదరదులే. ధర్మం కోసం జీవిద్దాం, కర్మ మార్గమున నడిచేద్దాం, రక్కసి మూకల గుర్తిద్దాం, రామ బాణమున సంధిద్దాం.

గగనమే ప్రభంజనం అంటూ పాటని చక్కగా పాడారు. అయోధ్య రామయ్య అన్నయ్య గేయం పాడడానికి మన స్నేహితులు దేవహర్షవర్ధన్, సీతారాం, గణేష్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.

శ్రీరామ జయ జయ రామ అంటూ ఈ గేయాన్ని చక్కగా పాడారు. ఇప్పుడు మార్పు కథ చెప్పడానికి మన ముందుకు 6వ తరగతి చదువుతున్న చంద్రిక సిద్ధంగా ఉంది. అనగనగా ఒక అడవి, అడవిలో 3 స్నేహితులు, అవి నెమలి, కోకిల, కాకి. ఇవి 3 కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి. వీటిలో నెమలి గుణం ఇతరులకు సహాయం చేయడం, కోకిల గుణం ఎదుటి వారిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, అలాగే అందరినీ సమానంగా ఆదరించడం. కాకి గుణం ఎదుటి వారిని హింసించడం, గొడవ పడటం. వాటి గుణాలు ఎలా ఉన్నా అవి కలిసి హాయిగా జీవించేవి. కానీ ఒక్కొక్కసారి కాకి పెట్టే హింసను తట్టుకోలేక ఇతర పక్షులు, జంతువులు తిరగబడేవి. అవి తిరగబడ్డ ప్రతిసారి నెమలి, కోకిల వెళ్ళి అడ్డుకునేవి. నెమలి, కోకిల చేసే మంచి పనుల వలన అవి ఏమీ అనకుండా కాకిని వదిలేసేవి. ఇలా నెమలి, కోకిల కాకిని కాపాడుకుంటూ జీవించసాగాయి. ఒకరోజు నెమలికి, కోకిలకు కాకి మీద కోపం వచ్చి కాకిని నిలదీశాయి. నెమలి అంటుంది, కాకి నీవు కూడా ఇతరులకు హింసించకుండా చక్కగా కోకిలలాగా అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటూ సంతోషంగా ఉండవచ్చుగా అంది. అప్పుడు వెంటనే కోకిల కూడా, అవును, నువ్వు కూడా చక్కగా మాలాగే ఇతరులకు సహాయం చేస్తూ మాతో కలిసి సంతోషంగా ఉండవచ్చుగా అన్నది. వీటి మాటలు కాకికి నచ్చలేదు. నెమలిని, కోకిలని తిట్టి వీటి నుండి దూరంగా వెళ్ళింది. వీటితో కలిసి ఉన్నప్పుడు చేసినట్టుగానే దూరంగా వెళ్ళాక కూడా అలాగే అందరినీ హింసించసాగింది. కాకి ప్రతిసారి ఇతరులను హింసించినప్పుడల్లా అవి తిరిగి దీనిని కొట్టేవి, ఎదురు తిరిగేవి. అప్పుడు కాకికి ఇలా అనిపించింది, నేను వాళ్లతో ఉన్నప్పుడు ఎవరూ నన్ను ఎదిరించలేదు, మరి ఇప్పుడేమో ఇలా ఎదురుస్తున్నారేంటి, కొడుతున్నారేంటి, ఎందుకు అనుకుంది. అప్పుడు నా స్నేహితులు నాతో ఉండబట్టే కదా నన్ను ఎవరూ ఏమీ అనలేదు, వారి మంచితనం వలనే కదా నన్ను వాళ్ళు కాపాడగలిగారు.

0: అని కాకి తన మనసులో అనుకుంది. తన తప్పు తను తెలుసుకుంది. అప్పుడు వెంటనే నెమలి కోకిల దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి మిత్రులారా అని వేడుకుంది. ఇక నుండి నేను కూడా మీలాగే ఇతరులకు సహాయం చేస్తాను, ఎదుటి వారిని ప్రేమగా ఆదరిస్తాను అంది. నెమలి కోకిల ఎంతో సంతోషించాయి. నీవు మంచిగా మారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాయి. అప్పటి నుండి నెమలి, కాకి, కోకిల మంచితనానికి మారుపేరుగా నిలిచాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మన మంచి కోరేవారు ఏవి చెప్పినా మనం దానిని వినాలి, అనుసరించాలి. కట్ట బ్రాహ్మణ ఏకపాత్ర అభినయం చేయడానికి మోక్షిత్ వర్మ 7th class నుండి వస్తున్నాడు.
1: నీవేనా జాక్షన్ దొరా అనే మనిషివి? మా చేనులో వ్యవసాయం చేసుకున్నందుకు శిస్తు చెల్లించలేదన్నావట, సామంతరాజులకు అప్పం కట్టలేదు అన్నావట, వడ్డీ కూడా అలాగే ఉందని మా మీద నేరం ఆరోపించావట. శిస్తు, గిస్తి, కప్పం, వడ్డీ. వర్షం పడుతుంది, భూమి పండుతుంది, మీకెందుకు కట్టాలి రా శిస్తు? ఎన్నడైనా ఎండలోకి వచ్చావా? ఏతను ఎత్తావా? నడుము కట్టి నాగలి పట్టి దుక్కి దున్నావా? నారు పోసావా? నీరు పెట్టావా? కోత కోసావా? కుప్ప నూర్చావా? కష్టం చేసే కర్షకులకు గుక్కెడు గంజి నీళ్లు పోసావా? గడ్డ తీసి కాలుకొందిన మా రైతు బిడ్డల పాదాలకు పసుపు నూరి పారాని పెట్టావా? లేదా మామవా, మరిదివా, మానవహీనుడా? ఏమని అడుగుతున్నావు రా శిస్తు? ఎవరిని అడుగుతున్నావు రా కిస్తి? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తినే నీకు శిస్తెందుకు కట్టాలిరా? పైరు కోసి ధాన్యం నూర్చి మా రైతు సోదరులు మీ పరదేశీయులందరినీ చుట్టుముట్టి కోట కూల్చి కాలరాశి నూర్చి పిప్పు చేయగలరు. జాగ్రత్త, వర్తకులుగా మా దేశంలోకి అడుగుపెట్టి వంచనతో అధికారం సంపాదించుకున్న కుక్కలు మీరు. నాడు వచ్చారు, నేడు ఉన్నారు, రేపు పోతారు అన్న సామెత మీకు నిజమవుగాక. భారత వీరులం, భారతమాత దాసి సంఖ్యలు ఛేదించి మిమ్మల్ని వెళ్ళగొడతారు. వందే మాతరం, జై భారత్ మాత.
0: ఏకపాత్ర అభినయం చాలా చక్కగా చేశాడు. తెలుగు పద్యాలు ఆలపించడానికి 7వ తరగతి విద్యార్థులు దివ్య, సునైన సిద్ధంగా ఉన్నారు.

0: పాపము సుమతి.
1: అప్పు గొనిచేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయ నీ నృపురాజ్యము దెప్పరపై మీద కీడు తెచ్చుర సుమతి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగ కపారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడికున్నట్టి యూరు సొరకుము సుమతి.
2: తెలుగు పద్యాలు చాలా చక్కగా చెప్పారు. జయము జయము భరతమాత గేయం పాడడానికి 7వ తరగతి విద్యార్థులు హరిణి సునైనా దివ్య సిద్ధంగా ఉన్నారు.

0: నీకు జగన్మాత అంటూ గేయాన్ని చాలా చక్కగా పాడారు. ఇప్పుడు మన స్నేహితులు కె మోక్షిత్ శివవర్మ, ఎస్ లక్ష్మి శ్రీనివాస సీతారాం, జి గణేష్, బి రేణుకయ్య, ఆర్ దివ్య తేజస్విని, ఎం వైష్ణవి శ్రీ సాయి, జి హర్ష నాగవర్ధన్, డి దేవహర్షవర్ధన్, కె సాయి సునైన భువన విజయ సభా స్కిట్ ను చూపించడానికి మన ముందుకు వస్తున్నారు.
1: రాజాదిరాజా రాజమార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయలు వారు విచ్చేయుచున్నారో.
2: అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా సాగిస్తున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపచేయండి.
3: చిత్తం రాజేంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలన్నది మా అభిలాష.
4: మీ ఆలోచన నిజమే పెద్దనా మత్య, కానీ ప్రభువుల పాలనలో అనేక భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో?
2: అదేమిటి సూరణ కవి, మందారు మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుంటారా? తెలుగదేల నందువా తెలుగదే.

0: మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎందుకు మమకారం ఉండదు? పెద్దన గారు, కౌలారా, మేము పద్యమును తర్వాత పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి.
1: చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే మా శిరోధార్యం.
0: పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రణుజాగ్రజులుగా.
1: ఆహాహా, ఏమి సమస్య? అన్న తమ్ముడు తమ్ముడన్నలయ్యారా? ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమింబరతాక్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడా శ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, అగ్రజానుజులై రణుజాగ్రజులుగా. కాని లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శక్యుడు అని ఉంటుంది.
0: శబాష్ పెద్దన గారు, బట్టుమూర్తి గారు, కరినెత్తుకపోయి ఎలుక కలుగుని దినియన్, దీన్ని అర్థవంతంగా పూరించండి.
2: పల్లె ప్రజలకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు, చిలుకలు, ఎద్దులు శర్కరతో నునరించి ఆర్చ కడబెట్టడుచో, కరి మరచే వర్తకుండు ఆ కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్.
3: ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టునా? హాహాహా, ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైన చక్కెరతో చేసిన బొమ్మలా? వ్యాపారి పగలంతా వాటిని అమ్మాడా? సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తబెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని ఆ ఎలుక ఏనుగు బొమ్మను తన రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావన వినుల విందుగా ఉంది.
0: బహుబాగు,
3: కృతజ్ఞతలు మహారాజా.
0: ముద్దు పలుకులు ముక్కు తిమ్మన కవి, అందుకోండి, గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న, దీన్ని పూరించండి.
4: రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేం, అయినా భగవంతుని దయతో పూరించదును. ఆడిన మాటను తప్పిన గాడిద కొడు కంచు తిట్టగా విని అయ్యి

0: ఘన సంపన్న.
1: ఆడిన మాటను తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. దృష్టంతా రూపంలో సాగిన మీ పూరణ భల
2: దుర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు మీ వంతు.
1: ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం కాని సమస్యనిచ్చారు, అయినా చక్కగా పూరించదను.

0: పరిపూర్ణమానసంబున పలుకు నిరాగముల మోదము నల్లుచు పల్కు నిట్టులన్
1: భళ శ్రీకాళహస్తి స్వను వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి మన కవులు మన సభా గొప్పతనాన్ని గురించి పొలంలో పనితో పాటు పాటలు పద్యాలు పాడుకునే వైఖరి అద్భుతం.
2: అవునవును, జానపదుల సొత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు, మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక సీస పద్యం చెప్పండి.
3: మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభో.

0: మీరు సామాన్యులు కారు రామకృష్ణ, ఏమేమి మేకల కాపరి అడవికి మేతగై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక తోక వెనక బాగానే ఉందా? ఆ మేక తోక వెనక మరొక మేక ఉందా? ఇలా మేకల పోతున్న తీరును మేక తోక అనే దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు.
1: శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు.
2: రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్త కుండ ఈ పదాలను ఆధారంగా చేసుకుని ఒక భారతార్థంలో పద్యం చెప్పండి.
1: చిత్తం మహాప్రభు, రామభక్తుడైన నాకు భారతార్థ పద్యాన్ని పూరణకు ఇచ్చారు. పూరణ చేసేదను. ఓ ఈ కురురాజా, నీ కొడుకు ఉత్తగోల కొండవల నుండు వినమూలముండదింక భండ నమ్మున గెలిపింతు పాండు సుతులన్ ఉరమునన్ పూలదండ రేకొత్త కుండ.
3: ఓయి కురురాజ, నీ కుమారుడు దుర్యోధనుడి ఉత్తగోల కలిగిన మనసు, ఆకారంలో కొండలాగా ఉంటాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వం నాశనం, సమరంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు.
2: చాలా బాగుంది రామభద్ర. తరువాత పింగళి సూరణ, మా ఆరాధ్య దైవం శ్రీహరి దశావతారాల గురించి ఆసువుగా ఒక పద్యం చెప్పమని వేరొకరు పంపారు, ప్రారంభించండి.
4: శ్రీకృష్ణదేవరాయ, మీరు కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమయ జడ నిధి మడయించే సోమకు కూర్మమయ కవ్వపు గొండె మోసే గిటియై హిరణ్యాక్షు ఘిటడంగించెను హరియై వధించే ప్రహ్లాద జనకు వటుడై బలిదనుచు వంచించి కుదియించే భార్గవుడై క్షత్రపక్తి జండే దశరథ రాముడై దశ కంఠ దేగటార్చే సౌర్యై దృష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను దృంగ చేసే కల్కియై మెచ్చ సంతితి భిట్టు మార్చు హరిదశావతార చరిత్రం అభినుతమ్ము.
2: సూరణగారు దశావతారాల గురించి మనోహరంగా వివరించారు.
4: ధన్యవాదములు ప్రభు.
3: మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యను ఇచ్చారు, మీరు అనుమతిస్తే అది మీకు ఇస్తాను.
2: తప్పకుండా, సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి.
3: అందుకోండి మహాప్రభు. అందరు

0: అందరందరే దీనిని మీరు పూరించండి.
1: అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య.
2: అష్టదిగ్గజ కౌలారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసదును, ఆలకించండి. కొంత

0: మరియు కొందరు గాయకులందరందరే అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే.
1: మన సభలోని వారిని ఉద్దేశించి బహుబాగా చెప్పారు ప్రభు.
0: కవి పండితుల్లారా, మీ పద్యగానంతో నా మనసెంతో ఆనందంతో నిండిపోయింది. మీ అందరికీ కృతజ్ఞతలు.
2: రాముని భజనకు రమ్మని పిలిచిన రాలేననకే ఓ మనస అంటూ గేయం పాడడానికి నిత్యశ్రీ, తేజస్విని, పూర్విక, వైష్ణవి సిద్ధంగా ఉన్నారు.

చాలా చక్కగా పాడారు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన పాడడానికి నిత్యశ్రీ, తేజస్విని, చంద్రిక సిద్ధంగా ఉన్నారు.

0: చాలా చక్కగా పాడారు. మీరిప్పటి వరకు శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అవనిగడ్డ యొక్క విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదములు.
1: బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి జరుగుతున్న కథ. రచన శ్రీ ఆకెళ్ళ. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, పి రంగనాయకులు. సంగీతం కె సత్యనారాయణమూర్తి. నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. వినండి జరుగుతున్న కథ.

0: హలో రాణి, నువ్వా? బాగున్నావా?
1: అందరం బాగున్నాం.
0: ఆహా, కొత్తిలా? కొత్తింటికేమి, బ్రహ్మాండంగా ఉంది. గృహప్రవేశానికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రానేలేదుగా.
1: అలాగా?
0: సరే సరే. మా అత్తయ్య వాళ్ళ బాగున్నారే, ఇప్పుడే కాసేపట్లో రావాలి. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారు స్టేషన్ కూడా వెళ్ళారు తీసుకురావటానికి.
1: రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను. బాయ్ బాయ్.
0: రండి అత్తయ్య, రండి మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య?
2: బాగా జరిగిందమ్మా. మధుయేడి?
0: మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, రాలేదా?
2: రాలేదమ్మా.
0: ఆఫీస్లో కుదరలేదేమో.
2: అయ్యో, మీరు వచ్చేసారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగానమ్మా.
3: అవునా? స్టేషన్లో మీ నాన్న నిలబడినిస్తేగా అన్నిటికీ కంగారేరా.
2: వెల్కమ్ టు తెనాలి నాన్న. ఇలా మన సొంతింట్లో మనం ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా నాన్న.
4: అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా.
3: అవునరా, చాలా సంతోషంగా ఉంది.
2: పార్వతి, పార్వతి, సామాన్ లోపల పెట్టు, అమ్మా నాన్న విశ్రాంతి తీసుకుంటారు.
0: అలాగేనండి.
3: అయ్యో, నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకెళ్తాలే.
0: మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి.
2: అమ్మా, తీసుకెళ్ళని. నానా, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళి అర్లీగా వచ్చేస్తాను. బైది బై, మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానంది. ఏ క్షణంలైనా రావచ్చు. ఉంటాను, వస్తానమ్మా.
3: మంచిదిరా.
2: అలాగే.
3: ఏమండి, చూసారా వాడి ఆదరణ ఆపేయత? అలాంటి వాడిని మీరు అనుమానించారు. వాడి ఇంటి కోసం డబ్బు అడిగినప్పుడల్లా నాకేదో కొడుతుంది నాకేదో కొడుతుంది అంటూ సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు?
4: నేను పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే, నెల నెల పెన్షన్ కూడా ఉండదు, కనుక ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా.
5: నానా, ఎంతసేపు అయిందానా మీరు వచ్చి?
4: ఇప్పుడేనమ్మా.
5: ఆరోగ్యం బాగుందా అమ్మా?
3: బాగుందమ్మా.
5: నానా, మీ మోకాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తెచ్చాను, రాయండి.
4: చాలా సంతోషం తల్లి.
3: అల్లుడి గారు రాలేదా అమ్మా?
5: రాలేదమ్మా.
3: ఆయన ఉద్యోగం విషయం ఏమైంది?
5: అదే స్థితి. కిందటి నెలలో 100 మందిని ఉద్యోగంలో నుండి తీసేశారు, ఈ నెలలో 200 మందిని తీసేస్తావు అంటున్నారమ్మా.
4: అల్లుడు గారు ఉద్యోగం పోతుందనే కదమ్మా, వ్యాపారం చేసుకుంటాడు అని డబ్బులు పట్టుకెళ్ళావు కదా.
5: తీసుకెళ్లిన 10 లక్షలు మా వీధి గదిని షాప్ గా మార్చడానికే సరిపోయినాయి నానా. ఇప్పుడేమో షాప్ లో సరుకులు దింపడానికి.

0: ఓ 5 లక్షలు కావాలి. మీరే ఎలాగల సర్దాలి నానా?
1: ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలిందనమ్మా?
0: అవునులే, తమ్ముడికి ఇవ్వటానికైతే ఉంటాయి.
1: ఇంత క్రితం నీకు కూడా 10 లక్షలు ఇచ్చానుగా తల్లి.
0: ఇచ్చారు కానీ సరిపోలేదు నానా. మీరే ఎలాగల సర్దాలి నానా, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా.
2: అయ్యో అలా మాట్లాడకమ్మా.
0: మాట్లాడికేం చేయమంటారు? తమ్ముడినేమో బాగా చదివిచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశారు, నన్నేమో ఇంటర్తోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తుడికి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదే డబ్బుదే డబ్బుదే అంటాడు, మీరేమో లేదో లేదో లేదో అంటున్నారు. మధ్యలో నేను చేస్తున్నా ఈ దిక్క మళ్ళీ బతుకు బతికే కంటే రైలు పట్టాల మీద అడ్డంగా పడుకుంటే దరిద్రం తీరిపోతుంది.
1: అయ్యో అయ్యో అయ్యో, ఏంటి దీని పరిస్థితి?
2: పాపం మధ్యలో అది నలిగిపోతుందండి. వ్యాపారం అన్న తర్వాత షాపు నిండా సామాన్లు ఉండాలి కదా, అది అడిగేది కూడా న్యాయమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: అత్తయ్య, వదిలి గారు వచ్చినట్టున్నారు.
2: అవునమ్మా, లోపలికి వెళ్ళింది.
3: మావయ్య, నాకు తోచినట్టుగా మీ గదంతా సర్దేశాను, ఒక్కసారి మీరు కూడా చూస్తే.
1: అలాగేనమ్మా అలాగే.
3: అత్తయ్య, మీకు విషయం చెప్పాలి.
2: ఏమిటమ్మా?
3: ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అత్తయ్య.
2: పర్వాలేదు చెప్పమ్మా.
3: మరి నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది అత్తయ్య.
2: అవునా, చాలా సంతోషం తల్లి.
3: కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్య.
2: ఏమ్మా?
3: అత్త మామ పార్వతీ పరమేశ్వరులాగా ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? నేను ఉద్యోగానికి పోతే వంట ఎవరు చేస్తారు, వంటలు ఎవరు కడుగుతారు, ఇల్లు ఎవరు తుడుస్తారు, బట్టలెవరు ఉతుకుతారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా?
2: అయ్యో అలా అంటే ఎలా అమ్మా? అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి.
3: మీ అబ్బాయి కూడా ఇదే మాట అన్నారు అత్తయ్య. ఇంతిల్లు కట్టుకున్నాము, బోళ్ళన్నీ అప్పులైపోయాయి, ఆ బాకీలన్నీ నువ్వే తీర్చాలి అని. అయినా కుదరదని చెప్పేశాను అత్తయ్య.
2: అయ్యయ్యో ఎందుకు అలా చెప్పావమ్మా? నా బంగారు తెలివి కదూ, నా మాట వినమ్మా. ఇంత ముద్ద వండి పాడాడు నాకేం కష్టం కాదు, నా అమ్మ కాదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళు.
3: సరే అత్తయ్య, మీరు అత్తయ్యే కాదు మా అమ్మ కూడా.
2: అమ్మగాని చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా?
3: అలాగే అత్తయ్య. కాఫీ తీసుకురానా?
2: వద్దమ్మా.
1: అమ్మాయి.
3: మావయ్య.
1: అమ్మా, రూమ్ అంతా బాగా సర్దేశావు, ఇక బెడ్షీట్లే వెయ్యాలి తల్లి.
3: అయ్యో అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసొస్తాలేండి.
1: అలాగే అలాగే. ఏ శ్యామలా, ఏంటి ఆలోచిస్తున్నావు?
2: మన దుర్గ గురించేనండి.
1: పిల్లల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలమా చెప్పు.
2: కనలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలిగా. ఏమండి, అల్లుడికి ఉద్యోగం లేకపోతే దానికి సంసారం ఉండదు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, దాన్ని పిలిచి 5 లక్షలు ఏదిస్తామని చెప్పండి.
1: దానికి 5 లక్షలు ఇస్తే ఇక మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉంటేనేనే అంతా నీ చుట్టూ తిరుగుతారు. నా మాట వినవే, నాకేదో కొడుతుందే.
2: ప్లీజ్ అండి.
1: సర్లే కాని. హలో, మధు, చెప్పరా చెప్పు. కలపవాడు బాకీ కోసం నీ ఆఫీస్కి వచ్చాడా? వాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? కోడలికి ఇచ్చేలేవా? నా దగ్గరున్నా డబ్బులు ఇవ్వాలా? సరే సరే, అలాగే లేరా, ఇచ్చేస్తాలే. శ్యామలా, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసాయే. కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రమ్మన్నాడు మధు. ఏమే శ్యామలా, మన ఇంట్లో కర్ణ పిశాచి ఉందేమే? సరిగ్గా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?
2: మీరేమన్నా ఇవ్వక తప్పదు కదా. అలాగే

0: మన దుర్గ కూడా.
1: సరే సరే, చేసేదేముందిలే, నువ్వు వెళ్ళి ఆ బ్యాంకు పుస్తకాలు అవి తీసుకురాపా వెళ్ళు.
0: అలాగే.
1: ఏమిటో, ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికి ఎలా తెలిసిందబ్బా?

0: అమ్మా వెళ్ళొస్తానమ్మా.
1: మంచిదమ్మా. ఆ డబ్బు జాగ్రత్త. ప్రేమధు, మీ నాన్న తెల్లవారులో దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో.
2: పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మిరియాలు చారు తాగితే దగ్గు తగ్గుతుంది.
1: అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరకు వచ్చింది?
2: నా దగ్గర మాత్రం డబ్బులు ఉండొద్దు. నిన్న నా జేబుల్లో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారంటగా, నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
1: ప్రేమధు.
2: ఏంటి
1: ఇదిగో పర్సు ఈ బట్టల్లో ఉంది.
2: థాంక్స్.
1: చాలా డబ్బుందిరా, జాగ్రత్త.
2: అది అది ఆఫీస్ డబ్బులే.
3: అత్తయ్య నాకు కాస్త కాఫీ ఇవ్వండి.
1: అలాగేనమ్మా.
2: మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేస్తున్నావే.
3: నేనేం చేయమనలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది.
2: ప్లీజ్ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాలు తేవటం మా నాన్నకు అప్పగించవే ప్లీజ్. నా బంగారానివి కదూ. ఏంటి
4: ఎరా ఈ మధ్య తెలుగు పేపర్ వేయటం లేదేంట్రా?
2: నేనే వద్దన్నాను.
4: ఎందుకు వద్దన్నావురా?
2: ఇంట్లో మనిషికో పేపర్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువు.
4: అలాగే లేరా.
1: అమ్మా పార్వతి ఇదిగో అమ్మా కాఫీ. కాఫీ బాగా రాలేదమ్మా, పాలు బాగా పలుచగా ఉన్నాయి
3: అన్నట్టు మర్చిపోయాను మావయ్య. మన పాలుబూతివాడు మీ ఊరు వాడేగా, అతనికి డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి. మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తాడు.
1: ఉదయాన్న ఆయనకి మంచు పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటు నేను వెళ్తాను.
4: ఆడదాని ఒక్కతే చీకట్టు, నువ్వు ఎందుకే? నేను వెళ్తానేవే.
3: అయితే వెళ్ళి డబ్బు కట్టేసి మార్నింగ్ వస్తానని చెప్పండి మావయ్య.
4: అలాగే అలాగేనమ్మా.
3: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్లు.
2: హలో ఎవరు? మీరా మామయ్య గారు? నమస్కారం. ఏంటి మామయ్య గారు పంపలేదు? మీరు వస్తారా? హలో హలో హలో. అమ్మో కొంపలు అంటుకున్నాయే, ఆటంబం పేలబోతుంది. అబ్బో అమ్మో అమ్మో.
3: ఏమంటున్నాడు మా నాన్న?
2: ఇక్కడికి వస్తానంటున్నాడే. ఆయన ఇక్కడికి వస్తే మూడో ప్రపంచ యుద్ధమేనే. అబ్బో అమ్మో.
3: ఎందుకు వస్తున్నట్టు? మీరు డబ్బు పంపలేదా?
2: అవును పంపలేదే. ఇప్పుడు ఏదో చెయ్యాలి. అమ్మో ఆయన ఇక్కడికి వస్తే గదేది?
3: ఈ గదిలోనే ఉంచుతాం.
2: అమ్మో ఈ గదిలో మా అమ్మ నాన్న ఉంటున్నారు కదే, మా వాళ్ళతో కలిసి ఉండటానికి మీ నాన్న ఒప్పుకోడే. ఆయనకి సపరేట్ గది ఉండాలి.
3: సరే సరే ఏదో ప్లాన్ చేద్దాంలేండి.
4: ఇదిగోనమ్మా ఆ పాలవాడికి డబ్బు కట్టేసి వచ్చేసాను, కార్డు కూడా ఇచ్చాడు. ఉదయం 5 గంటలకెళ్ళి పాలు తెచ్చుకోవాలమ్మా.
3: మీ దగ్గరే ఉంచండి మావయ్య, పాలు తీసుకురావాల్సింది మీరేగా.
4: సరే సరే అలాగే.
2: నానా మా మామగారు వస్తానని ఫోన్ చేశారు నానా.
4: అలాగా రానివరా.
2: ఆయనకి గది మంచం అన్ని సపరేట్గా ఉండాలి నాన్న.
3: అవును మావయ్య, అసలే అనారోగ్యం మనిషి, ఆయనకి అన్ని సపరేట్గానే ఉండాలి.
2: ఆయన వెళ్ళే వరకు మీరే సర్దుకోవాలి నాన్న.
1: ఎవరు వెళ్ళేదాకరా?
3: రేపు ఉదయం మా నాన్నగారు వస్తున్నారు అత్తయ్య.
1: అవునా, చాలా సంతోషం తల్లి.
2: ఆయనకి గది మంచం అన్ని సపరేట్గా ఉండాలి.
1: దాందే ఉందిరా.

0: నాలుగు రోజులు సర్దుకుంటే పోలా?
1: ఈరోజే మీ గది ఖాళీ చెయ్యాలమ్మా, ఆయన రేపే వస్తున్నారు.
2: అబ్బా చేస్తారులేండి. అత్తయ్య మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్లు కాస్త ఆ మూలకు సర్దేసుకోండి, సరేనా? పదండి.
0: ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు?
3: శ్యామలా, ఇంతకీ తూర్పు ఎటు?
0: ఏ తూర్పు తిరిగి దండం పెడతారా?
3: లేదే, మన గదికి వాస్తు ఉందో లేదో చూసుకోవాలి కదా.
0: అసలు మనకి గది ఎక్కడుందండి?
3: అబ్బా, ఇందాక మన కోడలి పిల్ల ఆ మూలకి కాస్త సర్దుకోండి అని చెప్పింది కదా. ఆ మూల మనకి వాస్తు సరిపోతుందో లేదో చూసుకోవద్దటే.
0: నాలుగు రోజులు పోతే ఆయన వెళ్ళిపోతారు, మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి వాస్తు ఎందుకండి?
3: లేదే, నాకేదో కొడుతుందే. ఆ మూలే మనకి పర్మనెంట్ ఏమో అనిపిస్తుందే.

0: శ్యామలా, ఓ శ్యామలా,
1: వస్తున్నా.
0: మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త ఎవరో వచ్చారు చూడవే.
1: వస్తున్నానండి. రండి అన్నయ్య గారు.
0: ఎవరే?
1: వింకుడు గారు వచ్చారండి.
0: అలాగా, నువ్వు మంచిని తీసుకురాపో వెళ్ళు. రండి బాబు గారు, రండి రండి. నమస్కారం, బాగున్నారా?
2: ఉన్నాను.
1: మంచిని తీసుకోండి అన్నయ్య గారు.
2: అలా ఉంచండి, నా దగ్గర ఉన్నాయిలే.
1: గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు.
2: దేనికి రావాలి?
1: ఇల్లుని చూడ్డానికండి.
2: ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకులు సిమెంట్తోనేగా. ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేరి?
0: ఎవరు బావుగారు?
2: అదే, మీ అబ్బాయి, మీ కోడలు ఆఫీస్కి వెళ్ళారండి.
1: కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు?
2: పట్టరండి.
1: అలాగే అన్నయ్య.
0: బావుగారు రిటైర్ అయిపోయినట్టున్నారు.
2: పార్వతి వాళ్ళమ్మ పోగానే వాలంటరీ తీసుకున్నాగా.
0: అదేమిటండి, పార్వతి వాళ్ళమ్మంటే మీ భార్యే కదా?
2: ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు.
0: అదేమిటి బావుగారు?
2: అయితే మీకు ఒక కథ చెప్పాలి.
0: చెప్పండి.
2: మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు, వేరే దారి లేక వాళ్ళమ్మ నగలు తాకట్టు పెడతామని బజారుకి తీసుకెళ్లాను. గిల్టు నగలు తాకట్టు పెడతామని సేటు కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు. గిల్టు అని ఆ క్షణం వరకు నాకు తెలియదు. తిన్నగా వెళ్ళి హాస్పిటల్లో కూతురు దగ్గరున్న వాళ్ళమ్మను అడిగాను. పెళ్లినాడు తప్పని పరిస్థితుల్లో గిల్టు నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది.
0: ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావుగారు?
2: తొలి రాత్రే నాకు నిజం చెప్పుండాలి. కనీసం కాపురానికి వచ్చేదని చెప్పుండాలి. పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది. నా అత్తగారు నన్ను మోసం చేశారు. మా మామగారు నన్ను మోసం చేశారు. లోకంలో కాసు కోసం ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
1: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి.
2: ఆ రోజు నుంచి 20 ఏళ్ళు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది.
0: ఏం బావుగారు?
2: ఆవిడ చనిపోయింది.
0: సారీ బావుగారు.
2: సారీ ఎందుకు?
0: మిమ్మల్ని కాస్త బాధ పెట్టినట్టున్నాను.
2: నాకేం ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఇదేనా వంటగది?
0: అవును బావుగారు.
2: బాగుంది. ఇదేనా నా గది?
0: మీరుండే 4 రోజులు ఆ గదిలో ఉండొచ్చు బావుగారు.
2: 4 రోజులు ఏమిటి? నా కోసం ఓ పర్మనెంట్ గది ఉండాలిగా.
0: మీకోసం ఒక పర్మనెంట్ గది? నాకేం అర్థం కావట్లేదు బావుగారు.
2: ఇదంతా మీకు షాకింగ్గా ఉంది కదూ. అయితే మీకు నిజం చెప్పాలి.
0: చెప్పండి.
2: ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి మీరు చాలా సాయం చేశారు. అయితే ఆ డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది, అవునా?
0: అవును బావుగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి.
2: అప్పుడు మీ అబ్బాయి మీ

0: పడలు నా దగ్గరికి వచ్చారు. ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని, మీరు డబ్బిస్తే కానీ వీల్లేదు అని నా కాళ్ల మీద పడి ఏడ్చారు. నా డిపాజిట్లు రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నేను నోటు రాయించుకొని మరీ వడ్డీకి డబ్బు అప్పించాను. ఆ వడ్డీ నెల నెలా కట్టాలని, అలా కట్టకపోతే నన్ను ఇంట్లో పెట్టుకుని పోషించాలని, నాకు పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టాను. ఒప్పుకున్నారు, అలానే రాసిచ్చారు కూడా. అది ఆ రూము కథ.
1: మీరు చెప్పేదంతా నిజమేనా బావగారు?
0: అంత ఆశ్చర్యం ఎందుకు? వడ్డీకి డబ్బిచ్చినప్పుడు నోటు రాయించుకోమా, వడ్డీ కట్టకపోతే ఎలాగైనా సాధించుకోమా. ఏ, మీరు రాయించుకోలేదా?
2: కొడుకులతో రాయించుకోవడం ఏంటండి, ఎప్పటికైనా వాళ్ళదే కదా.
0: కదా, ఎప్పుడో వాళ్ళదవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటామా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు దాచి దేహీ అంటూ ముష్టెత్తుకుంటామా? ఏమండోయ్, మూట మన దగ్గరుంటేనే కనీసం ఇంత ముద్ద పడేస్తారు, లేకపోతే మూటగట్టి ఓ మూలక విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
3: నాన్నా, ఎంతసేపేంది మీరు వచ్చి?
0: ఇప్పుడే. ఎక్కడికెళ్ళావు? నేను వస్తానని ఫోన్ చేసాగా.
3: కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాను, సెలవు అడిగితే ఇవ్వలేదు నాన్న.
4: ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు?
0: నీకు లీవ్ దొరకలేదా?
4: అది
0: సరే సర్లే, నా గది చూపించండి.
3: నేను చూపిస్తా పదండి నాన్న.
5: నానా, మీ స్నానాలు ఇంకా కాలేదా?
0: కాలేదురా.
5: కామన్ బాత్రూమ్ ఉందిగా, చేసేయండి.
1: కామన్ బాత్రూమా? నాకేం ఇబ్బంది లేదురా, కానీ మీ అమ్మ బట్టలు ఎక్కడ మార్చుకుంటుందిరా?
5: మన్నింటికి ఎవరు వస్తారు నానా? ఎక్కడైనా మార్చుకోవచ్చు.
2: మీ మామయ్య గారు ఇంట్లో ఉన్నారు కదరా?
5: ఆయన ఎక్కడో గదిలో ఉంటాడు, మీరు గదిలోనే ఉండండి, హాల్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాల్ అంతా మీదే, హ్యాపీగా ఉండండి.
2: మధు, మీ మామయ్య గారు ఎందుకు వచ్చినట్టు?
5: ఆయనకి మాత్రం ఎవరున్నారమ్మా, మాకేం సంబంధం లేదని చెప్పి చేయొచ్చు, కానీ బాగుండదు కదా.
1: ఏమేవు, పాపం కుటుంబ గౌరవం కోసం వీడు మామగారిని భరిస్తున్నాడు ఎరా.
5: అవునానా?
1: అవును, నువ్వు చాలా గ్రేట్ రా.
3: అత్తయ్య, ఇవాళ ఈయన ఫ్రెండ్ పెళ్లి రోజు, డిన్నర్కి వెళ్ళాలి. ఏమండి, మీరు త్వరగా తయారవ్వండి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మీతో పాటు మా నాన్నకు కూడా గుప్పెడు బియ్యం వండేయండి.
2: అలాగేనమ్మా.
3: అయితే నేను రెడీ అవుతాను అత్తయ్య.
2: అమ్మా, ఒక్క నిమిషం.
3: ఏ అత్తయ్య?
2: బయటున్న పట్టి మంచం తీసుకొచ్చి ఇలా హాల్లో వేద్దాం, మీ మామయ్య గారు కాస్త నడుము వాల్చుకుంటారు.
3: ఆ పట్టి మంచం ఇక్కడ నలుగురు వచ్చే ఇల్లు, హాల్లో బాగుండదులే అత్తయ్య. నానా, వస్తున్నానా? సరే నానా, అలాగే.
1: శ్యామలా.
3: అత్తయ్య, మా నాన్నకు వేళ కాస్త భోజనం పెట్టండి, మందులు వేసుకోవడం జ్ఞాపకం చేయండి, పార్టీ టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళ్ళస్తా అత్తయ్య.
1: శ్యామలా, ఆయన గారు అలా బెల్లు కొట్టడం, మన కోడలు గారు పరిగెత్తుకు వెళ్ళటం నీకేమీ గుర్తుకు రావటం లేదు?
2: లేదే.
1: అప్పుడే మర్చిపోతే ఎలా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అదేనోయ్, గతాన్ని గుర్తు తెచ్చుకో అంటున్నాను. తెచ్చుకో, గతాన్ని గుర్తు తెచ్చుకో, వెళ్ళు.

0: నాన్నా.
1: అత్తయ్య గారు.
0: నాన్నా.
1: అత్తయ్య గారు.
2: ఏమిటమ్మా పార్వతి?
3: ఏంట్రా?
1: చెప్పండి.
0: నానా, తెనాల్లో మా మున్సిపల్ స్టాప్ ఓ వెంచరేశారు నాన్న. అందులో 300 గజాలు స్థలం తీసుకున్నాను.
2: అవునా? చాలా సంతోషంరా.
3: సంతోషమే కానీ తెనాల్లో మనకింటి స్థలం ఎందుకురా?
1: కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో తెనాల్లో, వెళ్లాల్సింది విజయవాడ నుంచి. రోజు లేటుగా వెళ్తున్నారని ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందుకున్నారు మావయ్య.
0: అవునానా?
2: ఒరే మధు, ఈ ఇంటి వానరు ఇల్లు అమ్ముతానంటున్నాడు రా, మీ నాన్న కొనాలనుకుంటున్నారు.
0: నానా, మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొనదలుచుకున్నావు, ఈ ఇంటి మీద పెట్టే డబ్బు

0: కట్టేస్తాను, ఏసీ ఫిట్ చేయిస్తాను. మీరు బెల్లు బెల్లు కొడితే చాలనానా? మీ కోడలు పరిగెత్తుకుంటూ మీ గదిలోకి భోజనం తీసుకొస్తుంది, అవునా పార్వతి?
1: అవును మావయ్య, మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించండి మావయ్య.
0: ప్లీజ్ నానా.
2: సరే సరే, కానివ్వండి, మీరు అందరు అడుగుతున్నారుగా, అలాగే ఇస్తారే.
0: థ్యాంక్స్ నానా.
3: ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు?
2: బెల్లు బెల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నానే.
3: మీ వెన్యూ నాకు అర్థమైందిలేండి.
2: శ్యామలా, ఆ రోజు నేను ఇప్పుడు వీళ్ళు కలర్ సినిమా చూపిస్తున్నారు, అక్కడ కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నందుకు నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, కేవలం మూకీ సినిమాయే.
3: ఆపండి మీ వేళాకోడం.
2: సరే సర్లే. అవును, ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా?
3: ఏ రోజండి?
2: ఈ ముత్యం నాదైన రోజు.
3: మన పెళ్లి రోజు. అరే నేను మర్చిపోయాను సుమా, మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారే.
2: ఇవాళ లేచిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ రోజు నీకు కొత్త చీర తెచ్చేవాణ్ణి. ఇవాళ చేతిలో డబ్బు లేదు, మధుని అడగాల వద్దా అని ఆలోచిస్తున్నాను.
3: ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకులేండి?
2: ఎందుకంటే అది నా సెంటిమెంట్, అది అలా కొనసాగించాలని నా తాపత్రయం అంతేనే.
0: నానా, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా?
2: డబ్బా? ఏమి లేదురా.
0: మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో.
2: శ్యామలా, ఆ దేవుడు ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. శ్యామలా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో శ్యామలా, నా రిటైర్మెంట్ రోజు నా సర్వీస్కు మెచ్చి మా వాళ్ళు నాకు కప్పిన శాలువా, ఇన్నేళ్ళని సర్వీస్కి మెచ్చి నేను నీకు కప్పుతున్నాను.
1: అత్తయ్యా, మేము పార్టీకి వెళ్ళేసి వస్తాం.
3: మంచిదమ్మా.
0: నానా, మేము వస్తాం, లేట్ అవుతుందేమో.
2: పర్వాలేదు లేరా, మేము ఉండేది హాల్లోనేగా, తలుపు తీస్తాలే.
1: వెళ్ళొస్తాం మావయ్య.
2: మంచిదమ్మా. శ్యామలా, రిటైర్ అయ్యాక మన ఇద్దరికి మంచి ఉద్యోగాలే దొరికాయి.
3: ఉద్యోగాలు ఏమిటండి?
2: అదేనాయ్, నీకు కుక్కు ఉద్యోగం, నాకు కుక్క ఉద్యోగం.
3: ఏమండి ఏమండి, మరీ అంత తక్కువ చేసి మాట్లాడకండి, నేను భరించలేను.
2: పోనీ, వీధి గుమ్మానికి నేను మహారాజుని, వంటగదికి నువ్వు మహారాణివి. సరేనా, వెళ్ళు, వంట చేయవే వెళ్ళు.
4: హలో కామ్రేడ్, నేను చెప్పిన మాట రుజువైందిగా.
2: ఏ మాట బావగారు?
4: అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకు విసిరేస్తారని. విసిరేశారుగా.
2: అయ్యా, మీకో దండం, మీ మాటలకో దండం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా.
4: ఓకే ఓకే ఓకే ఓకే, మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేడ్ అంటున్నాను.

0: ఏమండి ఏమండి?
1: ఏంటి పార్వతి?
0: ఇదిగో మీ అక్క వచ్చింది. మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను, జాగ్రత్త.
2: అలాగా దానికి ఎలా బ్రేక్ వేస్తానో చూస్తూ ఉండు.
3: శ్యామలా,
0: ఇదిగో మీ నాన్నగారు వస్తున్నారు, పదండి.
1: అలాగే.
3: ఏయ్ శ్యామలా.
4: వస్తున్నా.
3: ఇలా రావో, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు.
4: ఇటువండి.
3: అమ్మా.
5: ఏనానా, బాగున్నావా?
3: పర్వాలేదమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి?
5: ఇప్పుడేనానా?
3: అమ్మా, అల్లుడు గారి ఉద్యోగం
5: ప్రస్తుతానికి ఉంది,
3: వ్యాపారం తల్లి.

0: సంతోషంగా ఉంది నానా?
1: సంతోషం తల్లి.
0: నానా, మీ మనవడితో పెద్ద చిక్కుచ్చి పడింది నానా.
1: ఏమా, చదువు విషయమా ఏంటి?
0: అబ్బే, ఆ విషయంలో పేచీ ఎప్పుడూ లేదు.
1: మరి
0: మా ఇంటి పక్కన ఉంటాడే రామానాయుడు గారు, మీకు తెలుసుగా, సర్వీస్ లో అడ్డగోలుగా సంపాదించేశాడు.
1: ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని పలకరింపులతో సరిపెట్టుకోవాలి తల్లి.
0: మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య వాళ్ళ మనవడికి పంచిల్ ఫంక్షన్ చేశాడు నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి టౌన్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ విందు వినోదాలేనా నానా? వెండి కుంకుమ బల్లలు కూడా పంచారు.
1: స్థితిమంతులు కదమ్మా, వాళ్ళ ముచ్చట కొద్ది వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారులేమ్మా.
0: పొలం చూసి నాక వాత పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మనవడి వ్యవహారం. తాతీతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణాలు తీసేశాడంటే నమ్మండి. మన్నైతే మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాణ్ణి చావు బాధేశాడు.
2: అయ్యయ్యో, బిడ్డలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చావు బాధకుంటావా అమ్మా?
1: అప్పుడు నీ ఓపెన్ చేయమ్మా, మంచి రోజు చూసి మనం ఇక్కడ తీసురామ్మా. మనకు చేతనైనంతలో ఆ శుభకార్యం మనం చేసేసుకుందాం తల్లి.
2: ఏమండి, మొన్న అన్నట్టు మీరు రిటైర్ అయినప్పుడు ఎవరో పంచిల్ షాప్ పెట్టారు, అది మడత కూడా విప్పలేదు, అలాగే ఉంది. అది తీసుకొచ్చి పిల్లాడికి
0: ఏదో తూత మంత్రం చేస్తే మీ మానవుడు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఫంక్షన్ గ్రాండ్గా
1: అమ్మా, అంత శక్తి మనకి ఎక్కడుందమ్మా? ఉన్నదంతా మీకే ఇచ్చేసాను కదా తల్లి, నా దగ్గర ఇంక ఏం మిగిలిందమ్మా?
2: మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, అర్థం చేసుకో.
0: మొగుడు తాన అంటే పెళ్ళం తందనా అనిందని తల్లిగా ఏది ఘనంగా జరిపించావు గనక.
2: అది కాదమ్మా,
0: నీ మెళ్ళ గొలుసుందిగా ఇవ్వు, ఎక్కడ తెచ్చుకుంటాను
1: అమ్మా? దాని మెడలో ఆ కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా.
0: మీకు ఇది ఎప్పుడుంటే ఏడిపేగా
2: అమ్మా చెప్పేది వినిపించుకో తల్లి.
0: ఆపండి అమ్మా, ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదు. ఒట్టిపోయిన గొడ్డిని పిండితే ఏమి లాభం? అరే వినిపించుకోండి, మూసుకోండి. అవండి, మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి, ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడండి. మీరు నన్ను వదిలేసినా సరే ఆయన ఇవ్వలేడండి. ఎవడి ఎవడి ఎవడి తమ్ముడు, చూసావా మీ బావగారు ఫోన్ కట్ చేశాడు. ఆయనేమో అలా అంటాడు, వీళ్ళేమో ఇలా అంటున్నారు, మధ్యలో నేను చస్తున్నారా? తమ్ముడు, నాన్న ఎటు ఇవ్వలేడు గాని మీ మేనల్లుడు పంచిల ఫంక్షన్కి ఒక్క 50,000 సర్దరా.
3: నీ నటనకు నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువే.
0: అంటే ఏమిట్రా?
3: నువ్వు బావని మూసుకో అంటుండగానే వచ్చాను. బావకి ఉద్యోగం పోతుందన్నది అబద్ధం, పైగా ప్రమోషన్ కూడా వచ్చింది.
0: నీకెవరు చెప్పారు?
3: అదే ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు.
0: అది కాదురా.
3: ఇంకా నాటకాలు ఆడావంటే నీ సంగతి అంతా నాతో చెప్పేస్తాను. నీ యాక్టింగ్ ఆపి వెళ్ళు వెళ్ళు.
0: ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారంటే ఎర్రగా అట్లక్కడ కలిసి వాత పెడతాను. ఫోను, డబ్బు కావాలంట డబ్బు.
1: అమ్మా దుర్గా.
0: ఏంటి?
1: మీ అమ్మ టిఫిన్ రమ్మంటుందమ్మా.
0: చేస్తారులే.
2: ఏమండి, మీరు టిఫిన్ కి రండి.
1: నాకింకా తెల్లారలేదే.
2: అదేమిటండి?
1: పొద్దుటి నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వలేదు, పాలు తాగానే కూరగాయలుగా పరిగెత్తిచ్చిందిగా కోడలు పిల్ల.
2: అయ్యో నా మతి మండా, పిల్లలకు టిఫిన్ చేసే హడావళ్ళు మీ సంగతే మర్చిపోయాను. ఉండండి కాఫీ తెస్తాను.
1: శ్యామలా తెద్దు గాని రా, ఇలా కూర్చో.
2: ఏమిటండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.

0: అవును శ్యామల, శ్యామల ఆడదానికి పిల్లలు పుట్టేదాకానే భర్త మీద మమకారం, పిల్లలు పుట్టాక పిల్లలే సర్వస్వం, భర్త వెనక్కి వెళ్ళిపోతాడే.
1: అలా మాట్లాడకండి.
0: లే శ్యామల, నాకు పిల్లల మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. నీ మొండి పట్టుదలతో నాకు ఇష్టం లేని పని చేయించావు, దాని ఫలితమే ఇదంతా.
1: ఏమండి, మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, పిల్లలు ఏ అఘాయిత్యమైన చేసుకుంటే మీ విచక్షణ మిమ్మల్ని రక్షిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలండి.
0: శ్యామల, వాళ్ళు చచ్చిపోతారని భయపడి బతికుండగానే మనం ప్రతిక్షణం చస్తూ బతకాలా శ్యామల?
1: ఇప్పుడు మనకేమైంది, బాగానే ఉన్నాం కదా.
0: ఏం బాగుంటావు శ్యామల, ఎంత అధ్వానంగా ఉన్నావో చూడు, నువ్వు అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళయిందే. మా మగాళ్ళకి 60 ఏళ్లకి ఆఫీసులో నుంచి రిటైర్మెంట్ ఉంటుంది, మీ ఆడోళ్ళకి చచ్చేదాకా వంట పొయ్యిలో నుంచి రిటైర్మెంట్ లేదే.
1: నాకు ఇప్పుడు ఏమైంది, నేను సంతోషంగానే ఉన్నాను కదా.
0: ఏ సంతోషం శ్యామల, కొత్త చీర కట్టుకొని ఎన్నాళ్ళయింది, కొత్త రవిక కొనుక్కొని ఎన్నాళ్ళయింది చెప్పు. ఏమీ కొనలేని నిస్సహాయం చేసావుగా శ్యామల నువ్వు నన్ను.
1: ఏమండి అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది.
0: ఎక్కడి నుంచి?
1: కంటి ఆసుపత్రి నుంచి.
0: శుక్లాలు ముదిరిపోయాయి, ఆపరేషన్ అవసరమని రాసి ఉంటారు. వాళ్ళు చెప్పేదేంటే నాకే తెలుసు, నిన్న నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనపడలేదు, కాస్తుంటే లారీ కింద పడిపోయేవాడిని తెలుసా?
1: అయ్యయ్యో, కాస్త చూసుకుని వెళ్ళొద్దండి.
0: అసలు చూపు ఆంటం లేదు శ్యామల, నేనేం చేయను, ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడడు కదే.
1: అన్ని వాడే చూసుకుంటానన్నాడు కదా.
0: వాడు చూసుకునేది లేదు, నాకు చూపు వచ్చేది లేదు శ్యామరా.
1: ఎందుకు చూసుకోడు, ఉండండి నేను వెళ్ళి అడుగుతాను.
0: శ్యామల వద్దు, వాడినేమీ అడగొద్దు, అసలు అడగనే వద్దు.
1: సరే కాఫీ తెస్తాను.
0: శ్యామల కాఫీ ఏం వద్దులే, ఏకంగా స్నానం చేసి టిఫినే చేస్తా నేను. టిఫినే చేస్తా.
1: సరే మధు. అరే మధు.
2: ఏంటి?
1: నీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, ఏదైనా కంటి ఆసుపత్రి తీసుకెళ్తే బాగుంటుందేమో.
2: ఖర్చులు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావుగా, ఈ నెలలోనే టీవీ కొన్నాం. మీ కోడలు వద్దంటే వినకుండా అదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకుంది. ఆపరేషన్ సంగతి 2 నెలలు ఆగి ఆలోచిద్దాంలే.
1: మీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.
2: బయటికి వెళ్ళొద్దను, ఇంట్లోనే ఉండమను. చిచ్చే, ఎప్పుడు ఏదో సమస్య.
3: నాన్నగారి కంటి ఆపరేషన్ కోసం మీ కొడుకుని డబ్బులు అడిగినట్టున్నావు.
1: అవునమ్మా, ఇప్పుడే కుదరదన్నాడు. నువ్వు
3: అంత తీసుకున్న వాడే కాదంటే ఇంత తీసుకున్నదాన్ని నేను వైద్యం చేయించడం అంతగా బాగుండదులే. ఏమిటి అలా చూస్తున్నావు?
1: నీలాంటి సంతానం కోసమా? నేను ఆయనతో దెబ్బలాడి మీకు డబ్బు ఇప్పించింది.
3: ఎవరు ఇప్పించమన్నారు? ఇప్పించకపోతే మానేయాల్సింది. ఈ దెప్పుళ్ళు ఎందుకో

0: పార్వతి, పార్వతి,
1: నానా,
0: ఇంత వేళ అయినా టిఫిన్ పెట్టరా?
1: అత్తయ్య, అత్తయ్య,
2: వస్తున్నానమ్మా.
1: ఇంత వేళైనా మా నాన్నకు టిఫిన్ పెట్టరా? వెళ్ళండి, వెళ్ళి పట్టరండి.
2: తెస్తున్నానమ్మా, ఇప్పుడే తెచ్చేస్తున్నాను.
1: నాన్నా, ఈరోజు నా పుట్టినరోజు నాన్నా, ఆశీర్వదించండి.
0: కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణమైనా కావాలా?
1: అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులుంటే అంతే చాలు.
0: వేస్ట్గా ఆశీస్సులు ఎందుకులే, ఈ 500 ఉంచు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.
2: టిఫిన్ అండి.
3: నాకేనా? లైవ్
2: కాదు, అన్నయ్య గారికి. తీసుకోండి అన్నయ్య గారు.

0: మించి లేట్ కానియద్దు.
1: మావయ్య గారు, అత్తయ్య గారు పక్కన ఉంచండి. ఈవేళ నా పుట్టినరోజు అత్తయ్య, ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ.
2: నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి.
1: ఒట్టి దీవెన్లేనా, గిఫ్ట్లేం లేవా?
2: స్త్రీకి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా?
0: అమ్మా, కన్నా వాళ్ళు బిడ్డలని దీర్ఘాయుష్కులు కావాలనే దీవిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ చేతులు ఖాళీ చేతులమ్మా.
1: మీ చేతులు ఖాళీ అయితే మావయ్య గారు, అత్తయ్య గారు మెడ బరువుగానే ఉందిగా, మెళ్ళో ఆ గొలుసు ఇవ్వచ్చుగా.
2: అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంతకాలం బండి చాకరీ చేసి ఏదో విధంగా బతుకుతుంది, చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా.
1: ఇది వరుస విన్నారుగా
0: అమ్మా. నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే పదే ఇంటర్లో ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది తల్లి. తర్వాత డిగ్రీలో చేరగానే అయ్యగారి ఆడంబరాలు కొంత అయిపోయింది. డిగ్రీ దాటాక ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొంటానికి కొంత అయిపోయిందమ్మా. అలా మీ ఆయన ఈ కుడి చెంప గొరికేశాడు. అదిగో అక్కడ కూర్చొని తమాషా చూస్తుంది మీ వదిన గారు. దాని చదువులకి పెళ్ళిళ్ళకి పురుళ్ళకి కొంత అయిపోయింది తల్లి. ఆవిడ గారు ఇదిగో ఈ ఎడవ చెంప గొరికేసింది తల్లి. ఉండవే, ఇద్దరు కలిసిన చెంప రెండు గొరికి పారేశారమ్మా, గొరికి పారేశారు.
2: మాటలు ప్లీజ్ అండి.
0: ఏంటే ప్లీజు ప్లీజు ప్లీజ్ అని నా పేకల మీదకి తెచ్చావు కదే, నా పేకల మీదకి తెచ్చావే
3: అమ్మా.
0: అవునరా ఎమ్మే, ఈ అమ్మేరా నా కొడుకో ఇంటివాడు అవుతాడు. కొడుకు డబ్బిప్పించి కొడుకు చేత నా గుండు కొరికిచ్చింది ఈ అమ్మే. ఇదిగో నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అని కూతురుకు డబ్బిప్పించి కూతురు చేత నా గుండు కొరికిచ్చింది ఈ అమ్మే. ఇద్దరు కలిసి నా గుండు కొరుకుతుంటే గొరగనివ్వండి అంటూ నా రెండు చేతులు పట్టుకొని నన్ను ఆపింది ఈ అమ్మే.
3: ఏంటమ్మా ఈ దౌర్జన్యం? మాకు డబ్బిచ్చాననే అహంకారమేగా?
1: మాకివ్వకుండా మోటు కట్టుకుని పైకి పోతాడా?
2: దుర్గా,
1: మిమ్మల్ని కొట్టడం ఏంటత్తయ్యా, ఆడవాళ్ళంటే అంత తేలిక
2: కాదమ్మా. ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేశానని అసహనం, దుఃఖం. ఆయన చేత నన్ను కొట్టించారు. ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు ఆయన నా మీద చేయి చేసుకోలేదమ్మా.

0: అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. కొద్ది రోజులు సర్దుకోరా, ఎలాగో పంచల ఫంక్షన్కి మనిషి కావాలిగా. అమ్మ చాకిరి మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్నక్కడ పంపిద్దు గాని.
1: అలాగే
0: అమ్మా. అమ్మా
2: ఏంటమ్మా?
0: మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, బయలుదేరు.
2: నేను నాన్న తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళమ్మా.
0: వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లుడు గారు చెప్పారు, బయలుదేరు.
1: అక్క అంతగా చెప్తుందిగా, వెళ్ళు.
2: బట్టలు అవి సర్దుకోలేదురా.
0: నేను సాయం చేస్తాను, పద పద పద. మీ అమ్మను పర్మనెంట్ గా గుంటూరులోనే ఉంచేస్తుందేమో.
1: అది అసలే పిసినారి. వారం రోజుల్లో మూట కట్టి వీధి బయట పారేస్తుంది. శ్యామలా, ఓయ్ శ్యామలా.
3: అదిగో మావే గారు వచ్చారు.
1: అమ్మ లేదు.
4: ఎక్కడికి వెళ్ళిందిరా?
1: అక్కతో గుంటూరు వెళ్ళింది.
4: గుంటూరా? నాతో చెప్పకుండా అలా వెళ్ళదే.
1: కోడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద

0: చేసుకుంటే వెళ్ళకేం చేస్తుంది? ఆగో, ఎక్కడికి?
1: మీ అమ్మ దగ్గరికి. సీత ఉన్న చోటే రాముడికి అయోధ్య.
0: నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ అక్కడే ఉంటుంది. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్తూ గాని.
1: ఏ, ఎందుకలాగా?
0: మీ ఇద్దరిని విడివిడిగా చెరవ చోటుంచాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
1: రే, నేను మీ అమ్మ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని ఉన్నట్టయితే మీరు అసలు ఈ లోకంలోకే వచ్చిండేవాళ్ళు కాదురా. ఛీ,
0: ఆగో.
2: ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు?
1: శ్యామల, ఇక్కడే ఉన్నావా? నీ దగ్గరికే, నీ దగ్గరికే శ్యామల.
2: నేను ఇక్కడే ఉన్నానండి. మీరు లేకుండా నేను ఎలా వెళతాననుకున్నారు? రాముడు ఉన్న చోటే సీతకి అయోధ్య.
0: ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ ఇద్దరు విడివిడిగా చెరో చోటు ఉండాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
2: మమ్మల్ని పంచుకుంటారట్రా?
3: పస్తులు పెడితే తప్పు గాని పంచుకుంటే తప్పేంటి?
2: అమ్మా, చావు మమ్మల్ని విడదీసేదాకా అయినా మమ్మల్ని కలిసే ఉండనివ్వండి అమ్మా.
0: కలిసే ఉండండి, కానీ మా ఇద్దరి దగ్గర కాదు, వేరుగా ఉండండి.
1: నా చేతిలో పైసా లేకపోవచ్చురా, కానీ ఒంట్లో పౌరుషం ఉందిరా. మీ ఆసరా లేకుండా బతకగలననే ఆత్మవిశ్వాసం నాకుందిరా. శ్యామల, పద, వెళ్ళిపోదాం పద.
0: ఆగో, వెళితే నువ్వు వెళ్ళు. అమ్మని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
3: అవును, అమ్మ మాతోనే ఉండాలి.
1: ఏ హోదాలో ఉండాలి?
0: కన్న తల్లి హోదాలో ఉండాలి.
1: రే, మీకు తల్లి కాకముందే నాకు భార్య అయిందిరా. నాకు భార్య అయ్యాకే మీకు తల్లి అయింది. బొడ్డు పేగు కోసేయటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. కానీ పెళ్లితో మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, మూడు మూల బంధం, అది జీవితాంతం ఉండేదే.
0: కానీ మమ్మల్ని ఉద్ధరించావు.
3: కట్టుకొని అమ్మని ఉద్ధరించావు?
1: అవును, మేము గుండెల్లో పెట్టుకొని పెంచకుండానే గాలికి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మేము ఆదరించకుండానే ప్రయోజకులు అయ్యారు. ఏమాత్రం చేయుత ఇవ్వకుండానే ఉద్యోగం సంపాదించావురా నువ్వు. పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. నా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇప్పుడు ఏ స్వార్థం లేకుంటే నన్ను మీ అమ్మని విడదీయాలనుకుంటున్నారా?
3: అమ్మ శేష జీవితం సుఖంగా గడపాలని మాతో ఉండాలనుకుంటున్నాం.
0: అమ్మ నీతో వస్తే గుడి దగ్గర అడుక్కు తినేలా చేస్తావని మా భయం.
3: అవును
1: అవును, నిజమే. అడుక్కునే తినాలి, భిక్షాందేహి అని అడుక్కునే తినాలి. మీ బోటి వెధవల్ని కన్నందుకు మా బోటి వాళ్ళు గుడి బెట్టలని ఆశ్రయించాలరా?
0: ఏమన్నా ఏమన్నా, ఎవరు వెధవ, ఎవరు వెధవ? ఇంకోసారి నోరు దారేవంటే.
1: ఏరా, ఆగిపోయావే, కొట్టు, ఆగిపోయావేరా? ఈవేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేసుకొని కనీసం వాళ్ళకు కూడు కూడా పెట్టకుండా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసే కొడుకుల జాబితాలో నువ్వు చేరిపో. కానీ అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రులా నేను ఏడుస్తూ కూర్చోనరా? నిన్ను ఏడిపించగలను, నీ మీద కేసు పెట్టగలను. పిల్లల చేత నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. నెలకి ఇంత అని మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మాకిస్తుంది. కాదంటే మీ ఉద్యోగాలు ఓడబెరికి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. పెట్టనా కేసు, పెట్టమంటావా కేసు? పద శ్యామల, పద.
4: ఆగండి. చచ్చాక తప్పించే నరకాన్ని బతికుండగానే చూపించేవాడే కొడుకు. ఏవైనా మిగులుంటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడం వాడి విధి. ఎవరి కోసం వారు జీవిస్తున్న వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకుని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది బావగారు. నాకంటే మీరే అదృష్టవంతులు. మీ వాడు మీ మీద చెయ్యెత్తే వరకే వచ్చాడు.
5: నా కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు కూడా.
4: అప్పుడే నాకు జ్ఞానోదయమైంది.

0: గొప్ప నిర్ణయానికి వచ్చారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే డబ్బడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పిల్లలు అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం, పెద్దవాళ్లు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ చేత తన్నులు తినడం, ఇదే నేడు జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోళ.
1: అంకుల్, ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళనివ్వండి.
0: ఆగండి కామ్రేడ్, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇది మీ ఇల్లు.
1: వీళ్ళిల్లేంటి నాన్న?
0: అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది.
2: ఏంటా డాక్యుమెంట్?
0: మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను, దానికి చట్టబద్ధత కల్పించాను, దీనికి తిరుగులేదు.
2: మామగారాన్ని నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా?
0: మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది, అదే నేను చేశాను, దీంట్లో తప్పే ఉంది?
1: కన్న బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా నాన్న నువ్వు?
0: ఏమ్మా, కన్నవాళ్లకి పిల్లలు అన్యాయం చేయొచ్చు గాని పిల్లలకి కన్నవాళ్ళు అన్యాయం చేయకూడదా?
1: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇదంతా?
2: నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది?
3: ఒరే మధు, మీరు పుట్టకముందు మాకు మేమేయో లోకం అనుకున్నాం, కానీ మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నంలో ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా చెందుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీసి గీసి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు మూట కట్టి ఇస్తే ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ ఉన్నాయిరా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు, ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది అని. మా ప్రేమకు మీరు ఇచ్చేస్తాను
4: ఊరుకో శ్యామల, ఊరుకో. శంకరయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుణ్ణి కాదని మీరు నాకు ఇంత ఉపకారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను బావగారు.
0: ఊరుకోండి బావగారు, ఊరుకోండి. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలు చేస్తారని నాకెక్కడో కొట్టింది, అందుకే అడ్డుకట్ట వేశాను. మోసం జయించకూడదు.
2: మీరు చేస్తుంది మోసం కాదా?
0: కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి వీధి పాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను ఇలా చేశాను. బావగారు, ఇదిగోండి డాక్యుమెంటు.
4: బావగారు, ఈ ఇల్లు నాకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చుగా? నేను
0: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, అఫ్కోర్స్. మీకు ఇష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటొచ్చు. ఆలోచించేసారేమిటి
4: బావగారు? అవకాశం దొరికింది కదా అని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి.
0: మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటైపోవడం ధర్మమా?
4: చూడండి, నేను ఇష్టపడి వాళ్ళకి నా కష్టార్జితాన్నంతా ఇచ్చేశాను, అయినా వాళ్ళు నన్ను బయటకు పొమ్మన్నారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళలో ఆ స్వార్థం పెరగటానికి, కుసంస్కారం తలెత్తడానికి మా పెంపకమే కారణమేమో. అందుకు మాకు శిక్షలు పడాలిగా బావగారు.
0: బావగారు,
2: నాన్న, మిమ్మల్ని మేమెంతో అవమానించాం. మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కే అవకాశం వచ్చినా మీరు మమ్మల్ని క్షమించారు. మీరు మా

0: అవనతులై మమ్మల్ని మరుగుజుల్ని చేశారు నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి.
1: లేమా, లే దుర్గా, లేరా.
2: కన్నవాళ్ళు బిడ్డల మీద చూపించరా. మమకారంలో కొంతైనా బిడ్డలు కన్నవాళ్ల మీద చూపిస్తే మాలాంటి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయిరా. ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి రా చాలు.
3: ఇది రాబోయే తరాలకు ఆదర్శం కావాలి.

మీరింతవరకు జరుగుతున్న కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, శ్రీ పి రంగనాయకులు. సంగీతం శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వినండి. ఆదిత్య 369 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పీ శైలజ గానం వింటారు.

మీరు ఇంతవరకు ఫిలిం గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి మరి స్వాగతం. అందరూ ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా అడిగే ప్రశ్నలకి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి నేను అడుగుతున్నానంటే, ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ జీకే క్వశ్చన్. మరి మీరందరూ ఈ క్వశ్చన్కి వెంటనే ఆన్సర్స్ని వాట్సాప్ ద్వారా పంపించేయండి 2488812 ఈ నెంబర్కి. ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించండి, నేను చదివేస్తాను. తర్వాత కార్యక్రమంలో మరి ఒక పాట విందాం. ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, రచన ఆత్రేయ.

అమ్మో రామచంద్ర అంటే పెట్టే దిక్కలేదు, దేవుడిది భారమని తెంపు చేయరా బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగ

మరి యూలై కార్యక్రమానికి స్వాగతం. ఫస్ట్ ఇక క్వశ్చన్ గా ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్ గా పంపించారు. ఎవరంటే పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు సరైన సమాధానం పంపించారు. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కరెక్ట్ గా పంపించారు ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి, కానీ ఆన్సర్ని మాత్రం మీరు పంపించలేదు. ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించేయండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. నెల్లూరు నుంచి శేషాద్రి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని సరైన సమాధానం పంపారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి గణపవరపు మల్లేశ్వరు సాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఆన్సర్ని సెండ్ చేశారు. తర్వాత సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఇంకా ఎవరు పంపించారు చూద్దాం, ఆన్సర్ అయితే పంపించలేదు. మరి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హనుమంత్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మురహరి యశోద కరెక్ట్గా పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. తర్వాత ఎవరు పంపించారు, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దుర్గాంబ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ స్నేహభానుజీని కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రణుతి ప్రణవి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దైదభిక్షం గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. రామ్మోహన్ రావు అండ్ టీమ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకర్ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. ఇంకెవరు పంపించారు, కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత చీరాల నుంచి ప్రభ రాంగ్ ఆన్సర్ పంపించారండి. తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా గుండుగల్లో రమేష్ ఎక్కడి నుంచి అండి, గుండుగల్ల నుంచి రమేష్ రామోజీ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి స్విస్ టైలర్స్ ప్రసాద్ రైట్ ఆన్సర్. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకెవరు పంపించారు చూద్దాం, బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్నారు. ఓకే అండి. తర్వాత రఘువీర్ సింగ్ సునాబాయి రాధా మొన్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏమడిగానంటే ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అనేది అడిగాను నేను. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి ఫ్రమ్ ప్రొద్దుటూర్ కరెక్ట్ ఆన్సర్. సురేష్ మెర్సీ విజయ
ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనగసాని శ్రీనివాసులు నందిపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వెంకటేశం హేమలత నార్కట్పల్లి మండలం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత కోనసీమ జిల్లా మోరిపల్లి నుంచి పంతాడి శ్రీనివాస్ గంగాభవన్ రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నాగప్రసన్న ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా గోవర్ధన్ రావు ఇందిరాబాయి ఆత్మకూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. ఇండియాలో మొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారని అడిగాను కదా, గ్వాలియర్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత సెకండ్ జీకే క్వశ్చన్ వచ్చి కోసిమోచి లింక్ ప్రాజెక్ట్. ఈ మధ్య మనం వార్తలు వింటున్నాం కదా, కోసిమోచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. దీనికి ఆన్సర్స్ని వెంట వెంటనే పంపించేయండి. తర్వాత ఆట చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

మరి కోసిమోచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను అడిగాను కదా సెకండ్ జీకే క్వశ్చన్ గా, మరి దానికి అందరూ కరెక్ట్ గా ఆన్సర్స్ రాశారు. ఎవరు కరెక్ట్ గా రాశారో చూద్దాం. బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్ రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారదా రైట్ ఆన్సర్. ఇంకా గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి అండ్ టీమ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఉప్పులూరు గ్రామం నుంచి

그러니까 అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్. నార్కట్పల్లి నుంచి వెంకటేశం హేమలత అండ్ టీమ్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రణవి అండ్ ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్. మిడదల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ అండ్ టీమ్ కరెక్ట్గా పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని ఫస్ట్ టూ ఆన్సర్స్ని కరెక్ట్గా పంపించారు. తర్వాత మహమూద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి, అలాగే లతా సుహాస్ హోసకోట నుంచి, ఇంకా మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ నుంచి వీరంతా కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. దైత త్రివేణి నల్గొండ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి. తర్వాత కోట హారిక కరెక్ట్గా పంపించారు రాజువోల్ నుంచి, వీరంతా కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. మహమూద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. కడప నుంచి శ్రీదేవి శైలజ. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి వీరంతా కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. ఇంకెవరు రాశారు? గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా రాశారు ఆన్సర్ని. కోవూరు నుంచి విజయారెడ్డి కరెక్ట్గా ఆన్సర్ రాశారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్. ఇంకెవరు? సైనికపురి కాలనీ నుంచి శశాంక అచ్యుత రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. తర్వాత ఎవరు రాశారు? ఆన్సర్ అయితే రాశారు కానీ పేరైతే రాయలేదు. మరి శ్రీనివాసులు నందిపల్లి నుంచి కరెక్ట్గా రాసేసారు వీరంతా ఆన్సర్స్ని. పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ రైట్ ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ రాశారు. దవళ నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా రాశారు ఆన్సర్ని. చేరాల రాంబాబు వరంగల్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని రాశారు. తర్వాత ఇది వీరంతా కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. కోసి మోచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అడిగాను కదా ఆన్సర్ని, దానికి ఆన్సర్ వచ్చి చాలామంది కరెక్ట్గా పంపించారు. బీహార్ అని కరెక్ట్గా పంపించారు. పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి ఆన్సర్స్ని. తర్వాత థర్డ్ జీకే క్వశ్చన్ వచ్చి ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికయింది ఎవరు, ఏ హీరో ఎంపికయ్యాడు అనే నా మీనింగ్ అనమాట. థర్డ్ జీకే క్వశ్చన్ ఏంటంటే ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికైనటువంటి హీరో ఎవరు, దానికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించండి మీ ఆన్సర్స్ని. ఈలోపు ఒక పాట విందాం. ఆవకాయ బిర్యానీ చిత్రానికి మణికంఠ కదిరి సైంధవి పాడిన పాట, రచన వనమ.

0: మరి యువలైకి తిరిగి స్వాగతం. నేను థర్డ్ జీకే క్వశ్చన్ గా ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికైంది ఎవరు అని అడిగాను కదా, మీరు ఆన్సర్స్ ని సెండ్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ, దివ్యాంగుల నమోదు.

0: కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో కరెక్ట్ చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బదరీ విశాల నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ పంపారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. గణపవర్పు మల్లేశ్వరరావు శాంభవి అండ్ టీమ్ రైట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. అండ్ దుర్గాంబ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్. పండా లలిత అండ్ టీమ్ రాంగ్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే రఘువీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగా భవాని రైట్ ఆన్సర్ పంపారు. వరంగల్ నుంచి రాంబాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. శుభ సాయంత్రం అండి మీకు కూడా. నేను అడిగిన ప్రశ్నకి రామ్మోహన్ రావు ఎరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. దైదభిక్షం గాంధీనగర్ మిర్యాల గూడ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కడప నుంచి వినయ్ ప్రవీణ తులసి రైట్ ఆన్సర్ పంపారు. గుండుగోళం నుంచి శ్రీనివాస్ బాబు రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత ఎవరు పంపించారంటే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకెవరు పంపించారంటే దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ పోల్ శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ పంపించారు. సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్ మీరైతే ఆన్సర్ని పంపించలేదండి, జస్ట్ నేమ్స్ పంపించారు. ఆన్సర్ తెలిస్తే పంపించండి. అలాగే వనస్థలిపురం నుంచి బాలాజీ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా వనపర్తి నుంచి గోవర్ధన్ రావు కరెక్ట్గా పంపించారు. నేనేం అడిగానంటే ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపిక అయింది ఎవరు అని అన్నాను కదా, దానికి ఆన్సర్ రిషబ్ శెట్టి అన్నమాట. హీరో ఈ కాంతార హీరో అంటారు కదా, రిషబ్ శెట్టి. సరే, ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇటీవల వచ్చిన నౌల్ తుఫాను ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? రీసెంట్గా ఒక తుఫాన్ వచ్చి హడావుడి చేసింది కదా, తుఫాన్ పేరు నౌల్ తుఫాన్ అని అందరికీ తెలుసు. అయితే ఏ దేశంలో ఈ నౌల్ తుఫాను బీభత్సం సృష్టించింది అనేది నా ఫోర్త్ జీకే క్వశ్చన్. దానికి ఆన్సర్స్ తెలిస్తే వెంటనే మీరు పంపించేయండి. ఈలోపు మనం ఒక పాట విందాం. కార్తికేయ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ పాడిన పాట.

మరి యువలైకి తిరిగి స్వాగతం. నేను అడిగినటువంటి క్వశ్చన్ మీరు విన్నారు కదా, చాలా మందికి క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. ఇటీవల వచ్చిన నౌల్ తుఫాను ఏ దేశంలో బీభత్సం సృష్టించింది అని అడిగాను కదా, దానికి కరెక్ట్గా పంపించారు చాలా మంది ఆన్సర్స్ ని. ఎవరెవరు పంపించారో చూద్దాం. నెల్లూరు నుంచి శేషాద్రి, తెనాల నుంచి మహేంద్ర, పండాల్ లలితాదేవి, బాపట్ల నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ ని. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి, తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి, కొండారెడ్డి సిద్ధవటం నుంచి, తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి, అనంతపూర్ నుంచి అనురాధ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు వీరంతా. ఇంకా పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు, కడప నుంచి వినయ్, ఇంకా రాధ ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్

బెంగళూరు నుంచి ఎవరు ఇందిరాదేవి రాశారు, ఎక్కడి నుంచి, బాపట్ల నుంచి కరెక్ట్గా పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. కళాధర్ శారద ఇండియా న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గణపవర్ మల్లేశ్వరరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపారు. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య అండ్ శారద కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం కరెక్ట్ ఆన్సర్. ఇంకా లతా సుహాస్ హోసకోట నుంచి, ఆ తర్వాత ప్రణవి ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీనివాసులు నందిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ పంపించారు. దైరభిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. దుర్గాంబ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మన్మధరావు శోభారాణి రాజమహేంద్రవరం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీదేవి ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా కనకారావు వీరభద్రాపురం నుంచి, అలాగే దసరపాల నుంచి పోల్ శివదాసురెడ్డి అండ్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. విజయశేఖర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమూద్ జైనుద్దీన్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. శివనాగేశ్వరరావు గుండుగోళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరంతా. తర్వాత వనపర్తి ఆత్మకూరు నుంచి గోవర్ధన్రావు ఇందిరాబాయి రైట్ ఆన్సర్. సురేంద్రనాథ్ ఏంటి జెర్సీగూడ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హనుమంత్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారండి హనుమంత్ ఒంగోలు నుంచి. తర్వాత బద్రీ విశాల నెల్లూరు నుంచి, నేను ఆల్రెడీ చదివానండి మీ నేమ్ అయితే చదివాను, చదవలేదనైతే లేదు. తర్వాత శరత్ రెడ్డి గార్లదిన్నె నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఊటుకూరు నారాయణపేట నుంచి అరుణ మోహన్ కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత కారంచేడు నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, మీరు ఆన్సర్ పంపించలేదండి మీరు. తర్వాత ఇది వీళ్ళు మరి కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పంపించారండి. ఇటీవల వచ్చిన నౌల్ తుఫాను ఏ దేశంలో బీభత్సం సృష్టించింది అని ఉంది, దాని ఆన్సర్ వచ్చేసి చైనా అన్నమాట. మరి ఇది ఈరోజు యువలయ జీకే క్విజ్ కార్యక్రమం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా జస్టిస్ చౌదరి నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పీ శైలజ పాడిన పాట వింటారు. రచన వేటూరి.

7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్

చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా వింటారు. ఇక 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు, అనంతరం విహారి కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీ బజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మినుము పంట సాగు గురించి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వింటారు, 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 8:40 దేశభక్తి గీతం, 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెడ్జ్ పై. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 5:55 చరిత్ర పుట్టల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన, భక్తి సంగీత కార్యక్రమం, శివస్తోత్రాలు, భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమం వింటారు. 6:35 పొలం కబుర్లు. ఇక 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు వింటారు. సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, నీవే కథ స్వామి మరియు కథానిక వింటారు. స్నేహం నేర్పిన పాట రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు. ఇంకా చిన్నపిల్లల్లో చక్కెర వ్యాధి కారణాలు చికిత్స గురించి డాక్టర్ జి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా? 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి పథకాలు వింటారు. ఇక 6:30 సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా కార్యక్రమాలు వింటారు. ముందుగా ఈనాటి వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇంకెందుకండి ఆలస్యం? మహిళా శ్రోతలు ఫోన్స్ తీసుకుని వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను మరి మీరు కోరి వినాలి అనుకున్నట్లయితే 7 0 8 6 1 2 3 3 3 1 0 0 లేదా 0 8 6 1 2 3 3 3 1 0 2 ఈ నెంబర్స్కి కాల్ చేసేవచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారిని పలకరించేసి వారికి నచ్చినటువంటి సినీ గీతాన్ని అయితే మనం ఇప్పుడు వినిపించేద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. మీ పేరు?
1: నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా, విజయలక్ష్మి నా పేరు.
0: నెల్లూరు నుంచి విజయలక్ష్మి గారు, బాగున్నారా అండి?
1: బాగున్నానమ్మా, మీరు బాగున్నారా?
0: బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఏం చేస్తూ ఉంటారు విజయలక్ష్మి గారు?
1: నేను ఇంట్లో హౌస్ వైఫ్ అండి. మా వారు ఇంజనీర్ గా చేసి రిటైర్ అయ్యారు.
0: ఓకే, వెరీ నైస్.
1: చనిపోయారు కూడా.
0: ఓకే, అయ్యో ఓకే. మరి
1: ఇక్కడ మా బాబు నేను ఉంటాము నెల్లూరులో.
0: ఓ నైస్ నైస్ నైస్ టాకింగ్ టు యూ. మీరు కాల్ చేస్తూ ఉంటారా? విజయలక్ష్మి గారు, ఎస్ వెరీ నైస్. మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు?
1: ఈరోజు నాకు అమెరికా అబ్బాయితో పలుకువే రాగవీణ పాట కావాలి, ఉన్నదా?
0: అమెరికా అబ్బాయి దాంట్లో కన్న తల్లి దీవెన నీవు బొమ్మవా అనేటువంటిది గిలిగింతల తోటలో.
1: పలుకువే రాగవీణ లేకపోతే వేరే చిత్రంలో నుంచి అడుగుతాను.
0: సరే, వేరే చిత్రం నుంచి అడగండి.
1: ఈ వీణ పైన అభిమానవంతుల్లో సాంగ్ వేయండి.
0: అభిమానవంతుడు, అభిమానవంతులు, అందులో నుంచి ఏ పాట?
1: ఈ వీణ పైన పలికిన రాగం నాలో విరిసిన అనురాగం.
0: సూపర్ అండి, సూపర్ సూపర్. పాడుతూ ఉంటే వింటూ ఉన్నాను, చాలా బాగుంది మీ రాగం కూడా. ఓకే, ఉంది ఈ పాట, వేస్తాను. మరి వింటారా? ఓకే అండి, విజయలక్ష్మి గారు ఇలాగే కాల్ చేస్తుండండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. వినండి.

0: వనితవాణి కార్యక్రమంలో మరి యొక్క శ్రోతతో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో
1: హలో హలో అండి, నేను ఎల్లూరు బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నా. పేరు లితిక అంటీ, బాగున్నారా?
0: బాగున్నా లితిక. హౌ ఆర్ యూ లితిక? చాలా రోజులైపోయింది నువ్వు కాల్ చేసి కదా.
1: అవునా అంటీ.
0: ఎందుకు, ఏమైంది? కాల్ చేయట్లేదు మధ్య.
1: స్టార్ట్ అయ్యాయి కదా అంటీ.
0: ఓకే, మరి సండే హాలిడేనే కదా నీకు.
1: ఎగ్జామ్స్ ఉన్నాయా అంటీ అందుకే.
0: సో దట్ బాగా చదువుతున్నావు అన్నమాట నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్ లితిక. చెప్పు, ఈరోజు ఈ చిత్రం నుంచి పాట నీకు.
1: పన్నట్టి కాపురం నుంచి వెన్నెలైనా చీకటైనా సాంగ్ కావాలంటీ.
0: అవునా, సరే మరి విందామా పాట.
1: ఓకే,
0: వెల్కమ్ వెల్కమ్ లితికా.

0: మరి వనిత వాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్ తీసుకోబోయే ముందు ఒక ప్రకటన అయితే విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మరి ఒక కాలర్ తో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో హలో హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు వనితా వాణి కార్యక్రమం. హలో
2: హలో
0: హలో హలో చాగులు గారు, శుభ సాయంత్రం, వినిపిస్తుందా వాయిస్? అవునవును చాగులు గారు, చెప్పండి. మీ నా వాయిస్ వినిపిస్తుంది? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బానే ఉన్నారా? చాలా కాలం అయిపోయినట్టుందండి కాల్ చేయక మీరు. అవునా, ఎందుకు ఏమైంది
2: చెప్పండి.
0: 34 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 35వ సంవత్సరమా?
2: 34
0: మేడం. ఓకే, రామరాజన చిత్రం పేరు ఓకే ఓకే ప్రేమలేఖలు. ఒక్క నిమిషం చూస్తున్నాను, ప్రేమలేఖలు. అందులో నుంచి ఏ పాట?
2: మంచి రోజు మధురమైనది, మంచి తనము వికసించిన రోజు.
0: మరి విందాం ఆ పాట. సరే అండి చాగులు గారు, ఆరోగ్యం జాగ్రత్త, చక్కగా చూసుకోండి. మరి ఈ పాటను కూడా వినండి. ఓకే, ధన్యవాదాలు. వినేసేయండి పాట.

0: వనితవాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. బట్ సో మనం అయితే మహిళలకైతే టైం ఇద్దాం. థ్యాంక్ యూ
1: మేడం. మేడం మావాళ్ళతో మాట్లాడండి.
0: ఇవ్వండి ఇవ్వండి. ఓకే. హలో.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వనజమ్మ గారు. ఓకే అండి, చెప్పండి వనజమ్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. మనకి టైం మనదన మాట. సో మీరు సార్ కాల్ చేసినా కూడా మీరు తీసుకొని మాట్లాడేసేయండి. ఓకేనా? యా. ఓకే. మరి ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు వనజమ్మ గారు? మేలు కొలుపు. ఓకే, మేలు కొలుపు. అందులో నుంచి ఏ పాట? మేలు కూర అనేటువంటి సాంగ్ ఒకటి ఉంది, కనరాని నీవే అని ఒకటి ఉంది. మేలు కొలుపు ఎన్టీఆర్ గారిది. మేలు కొలుపు ఒకటి మూవీ, దాంట్లో రెండే రెండు సాంగ్స్
2: ఉన్నాయి.
0: మేలు కూర అనేటువంటి సాంగ్ అదేనా? ఓకే. ఘంటసాల గారు ఆలపించారు. సరే, మరి వనజమ్మ గారు విందామా? ఓకే అండి, ధన్యవాదాలు. ఇలా కాల్ చేస్తుండండి. ఓకే.
2: ధన్యవాదాలు.
0: ఓకే.

0: ఓకే అండి, మరి ఒక లాస్ట్ చిట్ట చివరి కాల్ తీసుకోబోయే ముందు ఒక ప్రకటన అయితే ఇప్పుడు మనం వినేసేద్దాం. అట్ ద సేమ్ టైమ్ కాల్స్ చేస్తున్నటువంటి మహిళా శ్రోతలు, ప్లీజ్ దయచేసి మీరు అడుగుతున్నటువంటి సినీ గీతాన్ని క్లియర్ క్లారిటీగా అడగండి దయచేసి. ఓకే, ఎస్, ఒక ప్రకటన అయితే విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఓకే, మరి వనిత వాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు కాల్ చేసినటువంటి విజయలక్ష్మి గారు, లితిక అండ్ చాగులు గారు అండ్ లాస్ట్ వనజమ్మ గారు. ఓకే అండి, మరి వీరందరూ కాల్ చేశారు. మరి వనిత వాణి కార్యక్రమానికి కాల్ చేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చివరిగా అయితే ఒక సినీ గీతాన్ని వినేసి మనం క్లోజ్ చేసేద్దాం.

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రకటన విందాం.
1: పది లక్షల లాటరీ నాకా,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇందులో బిట్స్ పిలానీ హైదరాబాద్లో జేఆర్ఎఫ్కు సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేశారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ల ఖాళీలకు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 1 ఖాళీ, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోకు 1 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేస్తారు. వీటికి దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్, ఎంఎస్సి, ఎంటెక్, పిహెచ్డి వంటి కోర్సులను చేసి ఉండాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000 నుంచి 100,000 వరకు జేఆర్ఎఫ్ను అందించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 15. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bitspilani.ac.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు రమణ గోగుల అండ్ మధుప్రియ.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా.
1: ఎందుకుండు భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి జూనియర్ రీసెర్చ్ ఫెలోల ఖాళీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1. ఈ విభాగంలో జూనియర్ రీసెర్చ్గా జాయిన్ అవ్వాలి అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు నెట్ లేదా గేట్ను రాసి అందులో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక విధానం అనేది ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 10 నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://home iitd

home.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి home.iitd.ac.in/. కార్యక్రమంలో తర్వాత డ్యూట్ ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ పాడిన పాటను వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం కార్యక్రమంలో తర్వాత ఉద్యోగ సమాచారం. నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్

కార్పొరేషన్ ఎన్సిఆర్టీసీ రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని జారీ చేశారు. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టు ఒకటి, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు రెండు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి బీటెక్, బీఆర్ వంటి డిగ్రీలను పొంది ఉండాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 80,000 నుంచి 2 లక్షల వరకు నెలవారీ వేతనాన్ని అందజేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అయితే 50,000 నుంచి 1 లక్ష వరకు నెలవారీ వేతనం ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 17 నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ncrtc.in/. వెబ్సైట్ మరొక్కసారి ncrtc.in/. కార్యక్రమంలో కమిటీ కుర్రాళ్ళు. ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు కార్తీక్.

0: ఇప్పుడు ఒక ప్రకటన విద్దాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువత రంగం కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలి అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అలాగే పిహెచ్డీ చేసిన వారు దరఖాస్తులను చేయవచ్చు. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అభ్యర్థుల యొక్క వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ 15 నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iitjammu.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి www.iitjammu.ac.in/. కార్యక్రమంలో చివరిగా శాకుంతలం, ఈ చిత్రం నుంచి రమ్య బెహ్రా పాడిన పాట విందాము.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే సర్ ఫిరోజీ. हर घर तिरंगा अभियान आज से शुरू हो गया है. 17 अगस्त तक चलने वाले इस अभियान का उद्देश्य देशवासियों को अपने घरों पर तिरंगा फहराने और देशभक्ति तथा राष्ट्रीय एकता से जुड़े कार्यक्रमों में शामिल होने के लिए प्रोत्साहित करना है.
2: हर घर तिरंगा, आसमान को पाना है, आसमान से आगे जाना है.
1: इस वर्ष ये अभियान राष्ट्रीय गीत वंदे मातरम के 150वीं वर्षगांठ के साथ मनाया जा रहा है. देश भर में वंदे मातरम का सामूहिक गायन भी होगा. दुनिया भर में 200 से अधिक भारतीय दूतावास, उच्चायोग और वाणिज्य दूतावास भी अभियान के अंतर्गत कार्यक्रम आयोजित करेंगे. इस वर्ष सूर्य पथ तिरंगा डिजिटल रिले भी आयोजित होगी. इसमें 54 भारतीय राजनयिक मिशन और केंद्र शामिल होंगे. ये रिले 15 अगस्त को फिजी से शुरू होकर सैन फ्रांसिस्को में समाप्त होगी.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషామక్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఐఐటీలకు వెళ్లాలని, తద్వారా దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని, దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే మనం దేశానికి ఏమిస్తున్నామనే ఆలోచన ఉండాలని సూచించారు. ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తామని, ధింసా నృత్యం గిన్నీస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమన్నారు. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామని వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, 2027 డిసెంబర్ నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకుంది. మీరుగా అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో సమీక్షించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రియాంక తండ్రి వెంకటేష్తో ఫోన్లో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చేపట్టిన హరితవనం కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతరించిపోతున్న వృక్షజాతులను సంరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. జన్మన్ పథకం ద్వారా గిరిజనులకు రహదారులు, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశం కోసం, స్వాభిమానం కోసం ఎంతో మంది ఆదివాసీ నాయకులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. విజయనగరంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గిరిజనులకు ఉద్యోగాలను కల్పించేందుకు గాను జీవో నెంబర్ 3ను పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గిరిజనుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించి వారికి ఆ పథకాలు అందించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మంత్రి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ను ముఖ్యమంత్రి ఈరోజు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ఆయన తిలకించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఫొని కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నషాముక్త్ భారత్ అభియాన్ గోడపత్రికను ఆయన ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ 100 వారాల పాటు కొనసాగే దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హరిహర తిరంగా యాత్రను గుంటూరులో మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావితరాల బావు కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవటం ముఖ్యమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగి ఉందంటే అందుకు గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బలమైన నాయకత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని, ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తొక్కిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు తొక్కిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒట్టు ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ.

0: आहत्य दश संजाता। नवीन वृष्टया ओडिशा राज्ये पुनः जलाप्लावस्य स्थिति वर्धिता जाता। राज्यस्य बहवः प्रदेशाः पूर्वमेव जलाप्लावेन दुष्प्रभाविताः सन्ति। इदानीम् अनेकाः नद्यः पुनः जलस्तर वृद्धिं प्राप्नुवन्ति। बालासोर जनपदे जलका नदी अपि च भद्रक जनपदे वैतरणी सालंदी नद्यः जलस्तर वृद्धिं प्राप्नुवन्ति। रक्षामंत्री राजनाथ सिंह अद्य प्रोक्तवान यत् ऑपरेशन सिंदूर इति सैन्याभियानेन विश्वपटले एषः संदेशः प्रेषितः यत् भारतं स्वनागरिकाणां सुरक्षायै सहैव देशस्य महिलानां सिंदूरं रक्षितुं यत्किमपि कर्तुं शक्नोति।
1: पहलगाम में धर्म पूजकर हमारे निर्दोष नागरिकों पर कायराना आतंकी हमला हुआ था, तो उसके बाद हमारी बहादुर सेनाओं ने ऑपरेशन सिंदूर की शुरुआत की थी। हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वह किसी हद तक जा सकता है। हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार हैं।
0: रक्षा मंत्री नवदिल्ल्याः मुख्य सैन्य चिकित्सालये आयोजितस्य सिंदूर महारक्तदान यात्रा रक्तदान शिविरस्य उद्घाटन समारोहे एतत् अवोचत्। रक्षामंत्रिणा पाकिस्ताने स्थितानां आतंकवादीनां विनाशाय भारतीय सुरक्षा बलस्य मुक्त कंठं प्रशंसा कृता। सः अकथयत् यत् महाराष्ट्रस्य प्रायः 1,000 मल्लाः क्रीडकाश्च अस्मिन् शिबिरे रक्तदानम् अकुर्वन्। सः एतदपि प्रतिपादितवान् यत् एषा घटना सुरक्षा बलैः सह निस्वार्थ सेवाभावस्य सुदृढ एकतायाः च परिचायिका अस्ति। सः जनेभ्यः विशेषतः युवभ्यः रक्तदानं स्वजीवनशैलीं विधातुम् आह्वानम् अकरोत्। केंद्रीय उपभोक्तृ कार्य खाद्य एवं सार्वजनिक वितरण मंत्री प्रहलाद जोशी खाद्य एवं सार्वजनिक वितरण विभागस्य सचिवेन तथा वरिष्ठाधिकारिभिः सह समीक्षा सभाम् आयोजितवान्। अस्यां सभायां वर्तमानस्य शर्करा भण्डारस्य स्थितिं उत्पादनस्य स्तरं तथा च वर्तमानस्य शर्करा कालस्य आवश्यकतां ज्ञातुं समीक्षा समाचारितं गता। जम्मू कश्मीर प्रदेशे प्रतिवर्षम् आयोज्यमाना अमरनाथ यात्रा अद्यतन पहलगाम बालतल मार्गयोः स्थगिता भविष्यति। निर्णयोऽयं सतत वृष्टि कारणात् तीर्थयात्रा मार्गे जीर्णोद्धार कारणात् अपि च आगामिषु कतिपय दिवसेषु प्रतिकूल जलवायोः पूर्वानुमान कारणात् स्वीकृतोऽस्ति। भारतीय बैडमिंटन क्रीडिका अश्मिता चालिहा अद्य प्रातः महिला एकल स्पर्धायाः अंतिम चक्रे चीन देशस्य हान शियांशी इत्येतां पराजित्य कोरिया मास्टर्स 20-26 स्पर्धायां विजयं प्राप्तवती इति वार्ताः।
2: आकाशवाणी विजयवाड़ केंद्रम।
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. కార్యక్రమాలు వినబోయే ముందు ఒక ప్రకటన విందాం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్

0: ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో మీరు వింటారు సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, వాతావరణ సమాచారం. అనంతరం విహారీ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీ బజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు వింటారు. ముందుగా విందాం సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు. నెల్లూరులో తొలిసారిగా మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవూరు సమీపంలోని ఏపీఐఐసి భూమి, ఇఫ్కో, కిసాన్ సెజ్ తదితర ప్రాంతాలను వేదిక కోసం పరిశీలించనున్నట్లు సమాచారం. మరి ఒక స్థానిక సమాచారం. సంగం మండలంలో సేవలకు నివాళి సంగం మండలం జంగాల కండ్రికలో స్వర్గీయ గంగపట్నం చంద్రశేఖరయ్య సేవలను పలువురు కొనియాడారు. మరి ఒక స్థానిక సమాచారం. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర పౌర సమస్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. గతంలో నగరంలోని రోడ్లు అక్రమణలను గుర్తించి తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మరి ఒక స్థానిక సమాచారం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నెల్లూరులోని వాతావరణ సమాచారం. నెల్లూరులో ఈరోజు ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. రాబోయే రోజుల్లో వర్షాలకు కూడా అవకాశం ఉంది. సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, వాతావరణ సమాచారం విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు విహారీ కార్యక్రమంలో. ఈనాటి విహారీ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీ బజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం

0: ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ.
1: ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ.
0: ఈనాటి విహారి కార్యక్రమంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య పవిత్రమైన దేవాలయాలు, పురాతన కోటలు, శిల్పకళా సంపద, ప్రకృతి సౌందర్యం కలకలసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో అత్యంత పవిత్రమైన 51 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భజేశ్వరీ దేవి అమ్మవారి ఆలయ విశేషాలు.

ఆలయమని, కాంగ్రాదేవి ఆలయమని, నాగర్కోట ధామ్ అని అనేక పేర్లతో పిలుస్తారు. కాంగ్రా పట్టణం నడిపొట్టున వెలసిన ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్ర

ఎన్నో తన భర్త అయిన పరమశివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. అనంతరం పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేయడంతో సృష్టి మొత్తం అల్లకల్లోలంగా మారింది. అప్పుడు లోక రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని వివిధ భాగాలుగా విభజించినట్లు, ఆ సంప్రదాయంలో సతీదేవి ఎడమ వక్షోజం పడిన ప్రదేశమే కాంగ్రాలోని శ్రీ భజేశ్వరీదేవి క్షేత్రంగా ఇక్కడి స్థలపురాణం ద్వారా తెలుసు.

పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మవారు వారికి స్వప్నంలో దర్శనమిచ్చి తాను నాగర్కోట ప్రాంతంలో ఉన్నానని, తనకు ఆలయం నిర్మించమని సూచించినట్లు అమ్మవారి ఆదేశాన్ని అనుసరించి పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారు

ప్రజలపై దాడి చేసి ఆలయ సంపదను దోచుకున్నట్లు, ఆ తరువాత కూడా అనేక మార్లు ధ్వంసం చేయబడి అనంతరం పునర్నిర్మించబడినట్లు తెలుస్తోంది. 1905 ఏప్రిల్ 4న సంభవించిన భారీ భూకంపం కారణంగా కాంగ్రా ప్రాంతంలోని అనేక చారిత్రక నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీ భజేశ్వరి దేవి ఆలయం కూడా ఆ భూకంపంలో తీవ్రంగా ధ్వంసమైంది. ఆ తరువాత ఈ ఆలయం పునర్నిర్మించబడి అనేక మార్లు పునరుద్ధరించబడి

గోడల ప్రాకారం మూడు గోపురాకార కుంభజాలు కలిగి ఉండి ప్రత్యేకంగా వెండి తలుపులు, వెండి దేవతామూర్తులను కలిగి గర్భాలయం వెలుపల సింహాలు,

మనశ్శాంతి ప్రసాదించే మాతగా పూజిస్తారు. ప్రత్యేకంగా నవరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించు

ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా చైత్ర నవరాత్రులు, శారదా నవరాత్రులు, మకర సంక్రాంతి పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు, పూజలు, హోమాలు, భజనలు నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి

ప్రదేశాలు అనేకం ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ను దేవభూమిగా పిలుస్తారు. ఈ దేవభూమిలోని కాంగ్రా ప్రాంతం పురాణ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ప్రాచీన కాలంలో నాగర్కోట్ పేరుతో ప్రసిద్ధి చెందింది. కాంగ్రా కటోచ్ రాజవంశ చరిత్రతో ముడివడి ఒకవైపు దౌలాధార్ పర్వత శ్రేణులు, మరోవైపు పచ్చని లోయలు, నదులు, సరస్సులు, పురాతన ఆలయాలు,

వైద్యనాథ్ శివాలయం. ఇక్కడ మహాదేవుని వైద్యనాథ స్వరూపంగా పూజిస్తారు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ముఖ్యమైన శైవ క్షేత్రాలలో ఒకటి.

ముఖ్యమైన దేవాలయాల సముదాయం మస్రూర్ రాక్ఖట్ దేవాలయాలు. కాంగ్రా జిల్లాలోని అత్యంత అద్భుతమైన పురావస్తు కట్టడాలలో ఈ ఆలయ సముదాయం 8వ శతాబ్దం ప్రాంతానికి చెందిన ఒకే రాతి కొండను తొలిచి నిర్మించడం జరిగింది. నాగర శైలిని ప్రతిబింబించే ఈ ఆలయాలలో మహాదేవుడు శ్రీ మహావిష్ణువు, దుర్గాదేవులు వెలసి ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయాలకు ముందు

పవిత్రమైన కుండాన్ని మనం దర్శించవచ్చు. సహజమైన నీటి ఊటలతో ఈ కుండం నిండి ఉంటుంది. ఆలయం నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బక్సి జలపాతం మనకు కనిపిస్తోంది. వర్షాకాలం అనంతరం ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.

ప్రసిద్ధి చెందింది. ఈ తోటల మధ్య ప్రయాణం చేస్తూ హిమాలయ పర్వతాల అందాలను చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. పాలంపూర్ పరిసరాలలో అనేక దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలు, గ్రామీణ పర్యాటక ప్రాంతాలు

మరో అరుదైన దర్శనీయ ప్రదేశం ఈ బాత్కీలడి దేవాలయాల సముదాయం. సంవత్సరంలో సుమారు 8 నెలల పాటు పాంగ్ డ్యామ్ రిజర్వాయర్ యొక్క నీటిలో ఈ పురాతన దేవాలయాలు మునిగి ఉంటాయి. నీటి మట్టం తగ్గే సమయంలో అనగా మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ ఆలయాలు బయటకు కనిపిస్తాయి. 6 నుంచి 8 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ప్రదేశాన్ని పాండవులు ప్రతిష్ఠించారు.

వైద్యనాథ్ శివాలయాలతో పాటు శ్రీ బాంగ్లాముఖి మాత ఆలయం, శ్రీ ఆది హిమాని చాముండా ఆలయం, శ్రీ ఆశాపురి మాత ఆలయం, శ్రీ కాళేశ్వర్ మహాదేవ ఆలయం, శ్రీ ఘట్ మాత ఆలయం, బాణగంగా ఘాట్ వంటి అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ధౌలాధర్ పర్వతాల మధ్య ఉన్న శ్రీ ఆది హిమాని చాముండా ఆలయం సుమారు 3100

సమీప విమానాశ్రయం కాంగ్రా గగ్గల్ విమానాశ్రయం. ఇది ఈ ఆలయం నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ కాంగ్రా రైల్వే స్టేషన్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని నారో గేజ్ రైల్వే మార్గంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర్మశాల నుంచి కాంగ్రా సుమారు 17 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. చండీగఢ్, పఠాన్కోట్, ధర్మశాల, మెక్లియోడ్గంజ్, పాలంపూర్, జ్వాలాముఖి వంటి ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో కాంగ్రాకు చేరుకోవచ్చు.

సన్నిధిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుంటూ, వచ్చే వారం మరో పవిత్ర క్షేత్రంతో, మరో చారిత్రక ప్రదేశంతో, మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చే వరకు

మీరింతవరకు విహారి కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీ భజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఎ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధుర గీతం వింటారు. మేఘ సందేశం ఈ చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన అలనాటి మధుర గీతం. సాహిత్యం దేవులపల్లి, సంగీతం రమేష్ నాయుడు.

0: అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పిఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150 వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
2: It is indeed a pleasure to launch this campaign today on the August Kranti Divas as we commemorate the Quit India Movement of 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die. On this day, it is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
1: భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర సమరయోధులు తీవ్రమైన హింసను, ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం, పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయత భావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమెడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్ కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడం పైన, తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పడుతుందని, ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్ పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
3: పహల్గామ్ మే ధారణ పూజ కర్ హమారే నిర్దోష్ నాగరికో పర్ కారణ ఆతంకీ హమలా హువా థా తో ఉస్కే బాద్ హమారీ బహాదర్ సేనాఓ నే ఆపరేషన్ సింధూర్ కీ శురువాత్ కీ థీ హమనే పాకిస్తాన్ మే బైఠే ఆతంకియో ఔర్ ఉన్కే సర్పరస్తో కో నెస్త నాబూద్ కర్ దియా ఔర్ సారీ దునియా కో యహ్ బతా దియా కీ భారత్ అప్నే నాగరికో కే సురక్షా కే లియే వో కిసీ హద్ తక్ జా సక్తా హై హమనే దునియా కో బతాయా కీ హమారీ నారీ శక్తి కే సింధూర్ కీ రక్షా

0: करने के लिए हम किसी भी हद तक जाने को तैयार हैं।
1: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్ట్రకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పిఎంఏవైయు 2.0 కింద ఇప్పటి వరకు 1,25,00,000 పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,00,000 పైగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1,00,000 ఇళ్లు మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పిఎంఏవైయు 2.0 కింద 2,09,000 పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600 పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. రెండు దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని పుకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూజింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికి సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పిఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 1,25,00,000 ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు మినుము పంట సాగు గురించి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్.

0: డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం, అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం. ప్రకటించిన అంశం మినుము పంట సాగు గురించి డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో ప్రొఫెసర్గా శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మినుము సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియపరుస్తాను. మన రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని మరియు ఎకరాకు 376 కిలోలు దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, అలాగే రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తూ ఉంటాం. విత్తే సమయానికి చూస్తుంటే ఖరీఫ్లో అయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు, అదే రబీలో అయితే అక్టోబర్ నెలలో, అట్లాగే వరి కోసిన మాగాణి పొలాల్లో అయితే నవంబర్ డిసెంబర్, అలాగే వేసవిలో అయితే ఫిబ్రవరి మార్చ్ సమయాల్లో మనం విత్తుకోవాలండి. ఖరీఫ్కి చూస్తే అనువైన రకాలు LBG 752, దీని యొక్క పంట కాలం 75 నుండి 80 రోజులు, దిగుబడి 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గుణగుణగాలు చూస్తే పల్లాక తెగులను కొంతవరకు తట్టుకుని పాలసీ రకము, వరి మాగాణంలో ఆలస్యంగా విత్తుట కూడా మనకి అనువైన రకం అండి. అలాగే LBG 20 అంటే తేజ, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, కాయ పైన నూగు ఉండదు, అలాగే పల్లాక తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. నెక్స్ట్ T9, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 4 నుండి 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. సాదా రకం, కాయ మీద నూగు ఉండదు, పల్లాక తెగుల్ని కొంతవరకు కూడా తట్టుకుంటుంది. LBG 623, 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం, గింజలు లావుగా ఉంటాయి, బూడిద తెగుల్ని కొంతవరకు కూడా తట్టుకుంటుంది. PBG 1, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. సాదా రకం, కాయల మీద నూగు కూడా ఉంటుంది. నెక్స్ట్ PU 31, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 5 నుండి 6 క్వింటాల్ దిగుబడి ఎకరానికి ఇస్తుంది. సాదా రకం, కాయల మీద నూగు ఉంటుంది, అలాగే పల్లాక తెగులను కూడా పూర్తిగా ఇది తట్టుకునే రకం అండి. LBG 787, 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాక తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, అలాగే కాండపు కణుపుల వద్ద కూడా కాపు వస్తుంది. పాలిష్, మధ్యస్థ గింజ రకం, అన్ని కాలాలకు కూడా ఇది అనువైన రకం అండి. నెక్స్ట్ TBG 104, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాక తెగులను కూడా తట్టుకునే పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైన రకం కూడా. నెక్స్ట్ GBG 1, ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాక తెగులను తట్టుకునే పాలిష్ రకం, అన్ని కాలాలకు కూడా ఇది అనువైన రకం. ఈ రకాలన్నీ కాలాలకు అనుకూలిస్తాయి. వీటిని మనం రబీ మరియు వేసవి మెట్టలో మరియు వరి మాగాణాల్లో కూడా మనం వేసుకోవచ్చు. తక్కువ కాలంలో పండే రకాలు కావున తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం. అలాగే రబీ మినుము చూస్తే రబీ కాలంలో మినుము వరి మాగాణాల్లో పండించడం మన రాష్ట్రం ప్రత్యేకత. వరి కోయడానికి 2-3 రోజులు ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూముల్లో మిగిలిన తేమను సారాన్ని ఉపయోగించుకుని పెరిగి పంటకు వస్తుంది. వరి మాగాణాలకు ఎంపిక చేసుకునే రకాలు త్వరగా పెరిగి ప్రక్కలకు వ్యాపించి ఖాళీలు పూరింప చేయగలుగుతాయి. నెక్స్ట్ ఏపుగా దట్టంగా పెరిగి కలుపు మొక్కల్ని అణిచివేయగలుగుతాయి. అలాగే బూడిద మరియు ఎండు తెగులను కూడా తట్టుకొనసాగుతాయి. అంటే బెట్టకు గురి కాక ముందే మనం కోతకి రావాలి. నెక్స్ట్ వరి మాగాణానికి అనువైన రకాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుందాం. నెక్స్ట్ LBG 752, ఇది 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం, 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాక తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణంలో ఆలస్యంగా విత్తనకు కూడా ఇది అనువైనది. నెక్స్ట్ LBG 645, ఇది 85 నుండి 90 రోజులు దీని యొక్క పంట కాలం, 8 నుండి 10 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. లావు గింజ, పాలిష్ రకం, ఎండు తెగులను తట్టుకుంటుంది. కాయలు పొడువు, నూగు కూడా నూగు ఏమి ఉండదు. నెక్స్ట్ LBG 6

6.85. ఇది 85 నుండి 90 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఎండు తెగులను తట్టుకునే పాలిష్ రకం. కాయలపై నూగు తక్కువగా ఉంటుంది. కాయలు కణువులు వద్ద కూడా కాస్తాయి. అలాగే ఎల్బీజీ 648. ఇది 90 నుండి 95 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం. ఎండు తెగులను తట్టుకుంటుంది. పైరు తీగ వేస్తూ విస్తరించి పెరుగుతుంది. కాయలపై నూగు కలిగి ఉంటుంది. బూడిద ఆకుమచ్చ తుప్పు తెగులను కొంతవరకు కూడా ఇది తట్టుకుంటుంది. అలాగే ఎల్బీజీ 402 అంటే ప్రభావ్. ఇది 90 నుండి 95 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. ఎండు తెగులను తట్టుకుంటుంది. ఎత్తుగా పెరిగి కలుపుకి అణుగ్గా కూడా తొక్కుతుంది. నెక్స్ట్ ఎల్బీజీ 709. ఇది 80 నుండి 85 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజ రకం పాలిష్. అలాగే కాయలపై నూగు కూడా ఉంటుంది. మాగాణి భూముల్లో ఆలస్యంగా విత్తేందుకు ఇది అనుకూలం. నెక్స్ట్ పీబీజీ 107. ఇది 80 నుండి 85 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. సాధారకం. కాయలపై నూగు ఉంటుంది. అలాగే ఆలస్యం విత్తేందుకు ఇది బాగా అనుకూలం. నెక్స్ట్ ఎల్బీజీ 17. ఇది 80 నుండి 85 రోజులు దీని యొక్క పంట కాలం. 6 నుండి 7 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులను తట్టుకుంటుంది. కాయలపై నూగు ఎక్కువ. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. అలాగే ఎల్బీజీ 787. ఇది 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాండపు కణువుల మధ్య కూడా కాపు కాస్తుంది. అట్లాగే పాలిష్ మధ్యస్థ గింజ రకం. నెక్స్ట్ టీబీజీ 104. ఆల్రెడీ చెప్పుకున్నాం, వరి ఖరీఫ్ కూడా అనువైంది. ఇది 70 నుండి 75 రోజులలో పంటకాలం. రబీలో 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుంది. పల్లాకు తేలను తట్టుకుని పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం. అలాగే జీబీజీ 1. ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంటకాలం. 8 నుండి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువయ రకం. అలాగే డబ్ల్యూజీజీ 26 అంటే వరంగల్ 26. ఇది 70 నుండి 75 రోజులు దీని యొక్క పంట కాలం. 4 నుండి 5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. సాధారణం. కాయల మీద కూడా నూగు ఉండదు. మొక్కలు గుబురుగా ఉంటాయి. కాపు అడుగు భాగాన కేంద్రీకృతమైన ఆకుల్లో కప్పబడి ఉంటుంది. పల్లాకు తేలను కొంతవరకు కూడా ఇది తట్టుకుంటుంది. నెక్స్ట్ ఎంబీజీ 207 అంటే మధుర మినుము 207. ఇది 75 నుండి 80 రోజులు దీని యొక్క పంట కాలం. 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. పాలిష్ రకం. బెట్టను తట్టుకుంటుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. తొలకరి మరియు రబీకి కూడా ఇది అనుకూలమైనది. నెక్స్ట్ యాజమాన్య పద్ధతులు చూస్తే, మెట్ట ప్రాంతాల్లో తేమను నిలుపుకోగలిగే మురుగు నిలిపిపోయే వసతి గల భూములను మనం అనువైనవి. భూమిని బాగా దున్ని విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోలు నత్రజని అలాగే 20 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులను వేసి గొర్రుతో కలిగిదున్నాలి. వరి మాగాణాల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు. నెక్స్ట్ విత్తే సమయం చూస్తే, తొలకరి అంటే జూన్ లేదా జూలై, అలాగే రబీలో అవుతే మెట్ట సేద్యం అవుతే అక్టోబర్లోనా, మాగాణి అవుతే నవంబరు, అదే వేసవిలో ఆరుతడి అంటే ఫిబ్రవరిలో అండి, మాగాణి అవుతే మార్చిలో. నెక్స్ట్ విత్తన మోతాదు మనం చూసుకుంటే, తొలకరిలో 8 నుండి 10 క్వింటాలు ఎకరానికి సరిపోతుంది. అదే రబీలోన మెట్ట సేద్యానికి అయితే 8 నుండి 10 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదే మాగాణిలో అయితే 16 నుండి 18 కిలోలు ఎకరానికి సరిపోతుంది. ఆరుతడిగా మనం చూసుకుంటే అంటే 10 నుండి 12 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదే మాగాణిలో అయితే 16 నుండి 18 కిలోలు ఎకరానికి సరిపోతుంది. విత్తే దూరం మనం చూస్తే, తొలకరిలో అయితే 30x10 సెంటీమీటర్లు దూరం సరిపోతుంది. అదే రబీలో అయితే మెట్ట సేద్యానికి అయితే 30x10 సెంటీమీటర్లు సరిపోతుంది. అదే మాగాణిలో అయితే వెదజిల్లుట జరుగుతుంది. నెక్స్ట్ వేసవిలో మనం చూసుకుంటే, ఆరుతడిలో 22.5x10 సెంటీమీటర్ల స్పేసింగ్ మనం ఉండాలండి. అదే మాగాణిలో అయితే వెదజిల్లుట జరుగుతుంది. నెక్స్ట్ విత్తన శుద్ధి మనం చూసుకుంటే, కిలోలో విత్తనానికి 2.5 గ్రాములు థైరం లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ లేదా కార్బండిజం వంటి తెగుళ్ళు మందులతో మరియు 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు

30 రోజుల లోపు మరియు 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులను సాధించవచ్చు. నెక్స్ట్ కలుపు నివారణ అంతర్కృషి చూస్తే పెండి మెథేలియన్ 30% ద్రావకం ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున మనం విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులు ఇప్పుడు గొర్రుతో అంతర్కృషి చేయాలి. మాగాణి మినుములో ఓదా చిప్పెర గరిక లాంటి గడ్డి జాతుల మొక్కల నిర్మూలనకు మనం ఫెన్క్రోప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మిల్లీలీటర్ లేదా కిజ్లోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ చొప్పున ఏదో ఒక దాన్ని మనం 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20 నుండి 25 రోజుల లోపల పిచికారీ చేసి సమర్థవంతంగా మనం ఈ కలుపుని నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాకు గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు 200 మిల్లీలీటర్లు ఇమిజియాతోపిర్ 5% 200 లీటర్లు నీటికి కలిపి 20 నుండి 25 రోజుల లోపల పొలంలో తేమ ఉన్నప్పుడు కలుపు 2 నుండి 4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. వరి మాగాణాల్లో బంగారు తీగ నిర్మూలనకు వరి పన్నులు తీసిన వెంటనే ఎకరానికి 1.5 లీటర్ పెనిమిత్రిన్ 30% మందును 20 కిలోల ఇసుకతో కలిపి సాయంత్రం వేళ మనం పొలంలో సమానంగా చల్లాలి. వెంటనే ఎకరాకు 200 లీటర్ నీటిని పిచికారీ చేయాలి. ఈ మందును ఒకవేళ వాడినప్పుడు విత్తిన 15 నుండి 20 రోజులకు 200 మిల్లీలీటర్లు ఇమిజాతోపిర్ 10% మందును 2 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. బంగారు తీగ ఇంకా మిగిలి ఉన్నట్లయితే పీకి తగలబెట్టాలి లేదా పెరాక్వాట్ 10% మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి బంగారు తీగ కలుపు ఉన్న చోట పిచికారీ చేస్తే పైరుతో పాటు బంగారు తీగ కూడా చనిపోతుంది. నెక్స్ట్ అంతర్ పంటలు అట్లాగే పంట సరళి పెసర కంది 7:1 నిష్పత్తి, అట్లాగే పెసర ప్లస్ పత్తి 2:1 లేదా 1:1, అట్లాగే మొక్కజొన్న పెసర మినుము లేకపోతే వరి మొక్కజొన్న పెసర మినుము అట్లేకపోతే పెసర వేరుశనగ పెసర మొక్కజొన్న వేరుశనగ పెసర అలాగే వరి పెసర లేదా మినుము ప్రతి పెసర లేదా మినుము ఈ విధంగా అంతర్పట్ల లేకపోతే పంటల సరళిని మనం చూసుకోవాలండి. సమగ్ర ఎరువుల యాజమాన్యం అయితే సేంద్రీయ ఎరువులు చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నులు పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్లను రోటోవేటర్లో భూమిలో కలిగి ఉండాలి. అలాగే జీవన ఎరువులు రైజోపియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించుకోవాలి. 100 మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. అలాగే చల్లార్చిన ద్రావణంలో 8 కిలోల విత్తనంపై చల్లి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడి బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలో ఏర్పడేటట్లు జాగ్రత్త మనం చూసుకోవాలి. ఈ ప్రక్రియను పాలిథిన్ సంచుల్లో ఉపయోగించి చేసుకోవాలి. అట్లాగే రైజోమియం పట్టించిన విత్తనాన్ని నీళ్లలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోలు ఫాస్ఫోబ్యాక్టర్ను 2 కిలోలు సేంద్రీయ ఎరువులతో కలిపి దుక్కిలో కానీ విత్తనం విత్తేటప్పుడు కానీ సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలోన మొక్కలను లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యం అయ్యేటట్టు రూపంలోకి మార్చి మొక్కలకి బాగా అందుబాటులో తెస్తుంది. అట్లాగే రసాయన ఎరువులు చూస్తే ఎకరానికి 8 కిలోలు నత్రజని 20 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అనగా 18 కిలోలు యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోలు డిఏపీని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకునేటప్పుడు ఎరువులు వేయడం వీలు పడదు. అవసరం మేరకే పోషకాలను పైపాటుగా పిచికారీ ద్వారా అందించాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు మేరకు రసాయనిక ఎరువులు కూడా మనం వేసుకోవాలి. అలాగే సూక్ష్మ పోషక లోపాలు యాజమాన్యం చూసుకుంటే జింక్ ముఖ్యంగా ఇది ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడటం, కణుపుల మధ్య దూరం తగ్గి ఆలస్యంగా పూతకు వస్తుందండి. అనుకూలమైన వాతావరణం ఏంటంటే ఇసుక నేలలు, వరి మాగాణి, అట్లాగే కొత్తగా చదును చేసే నేలలు ఉదజని సూచిక ఎక్కువ ఉన్న అంటే మోర్ దెన్ 8.5 ఉంటే నేలల్లో ఇది ఉంటుంది అనువైంది. నెక్స్ట్ లోపల నివారణకి ఏంటంటే ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేయాలి. పైరుపై లోప లక్షణాలు కనబడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇనుము లేత ఆకుల్లో ఈ నెల మధ్య హరితాన్ని కోల్పోయి పసుపు రంగు లేదా తెలుపు వర్ణం తలుస్తుందండి. అంటే సున్నపు నిల్వలు ఉదజన సూచిక అంటే 8.5 కంటే ఎక్కువ ఉన్న నేలల్లో, మురుగునీరు ఉన్న నేలల్లో ఈ సమస్య ఉంటుంది. దీనికి నివారణకి ఏంటంటే లీటర్ నీటికి 5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ

0: పసుపుతో కలిపి పైరుపై వారం రోజులు తేడాతో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలండి.
1: మీరింతవరకు మినుము పంట సాగు గురించి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

వేసవి కాలంలో చేయదగ్గ దుక్కుల గురించి తెలుసుకుందాం. రైతులు చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ లేదా యాసంగి పంట తీసుకున్న తర్వాతనే మళ్లీ వర్షాకాలం నాటి వరకు భూమిని దున్నకుండా వదిలివేయడం జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలివేయడం వలన కలుపు మొక్కలు పెరిగి నీటిని పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తున్నాయి. దీని వలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు గ్రహించబడి ఆవిరైపోతుంది. రైతులు తమ పంటను కోసిన వెంటనే దున్నడానికి తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు దున్ని ఉంచుకోవాలి. ఏ పంట నుండి అయినా మంచి దిగుబడిని పొందాలంటే సరైన సమయంలో విత్తుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. కాబట్టి పంట తర్వాత దుక్కులు దున్ని తగిన సమయంలో భూమి తయారుగా ఉంటుంది. మామూలుగా వేసవిలో మే నెలలో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగపరుచుకొని మాగాణి భూములను, మెట్ట భూములను, బీడు భూములను దున్ని ఉంచుకోవాలి. వర్షాలకు ముందే భూమిని దున్ని ఉంచుకోవడం వలన తొలకరి వర్షాలు పడగానే పెళ్లలు లేదా మట్టి గడ్డలు మెత్తబడి నీరు భూమిలోకి ఇంకుతుంది. ఇదే క్రమంలో పంటలకు హాని చేసే వివిధ దశల కీటకాలు, శిలీంధ్రాలు ఈ లోతు దుక్కుల ద్వారా తీవ్ర ఉష్ణోగ్రతకు గురై రక్తహీనత చెందుతాయి. భూమి పొరలు గట్టిపడడం వలన పంటల వేర్లు లోపలికి సరిగ్గా చొచ్చుకొని పోలేక భూమిలోని పోషక పదార్థాలను సరిగ్గా గ్రహించలేక పంటలు ఆరోగ్యంగా ఉండవు. అలాంటి సమయాలలో వేసవిలో లోతైన దుక్కి వలన భూమి గుల్లబారడమే కాకుండా నీటి నిల్వశక్తి పెరగడం వలన ఆ తేమలో జీవించే సూక్ష్మాతి సూక్ష్మజీవులు ఎక్కువగా అభివృద్ధి చెందడంతో పాటు వానపాముల సంతతి కూడా పెరిగి భూసారం అభివృద్ధికి దోహదపడుతుంది. దుక్కి లోతుగా వాలు కడ్డంగా దున్నుకోవాలి. ఒకవేళ వాలుకు అనుకూలంగా దున్నితే నేల విపరీతమైన కోతకు గురవుతుంది. సాళ్ల వెంట నీరు పరిగెత్తి సారవంతమైన మట్టి కొట్టుకుపోయి భూమి నిస్సారంగా తయారవుతుంది. వాలుకు అడ్డంగా లోతుగా దున్నడం వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో పాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుని ఆ తర్వాత పంట సాగుకు ఉపయోగపడుతుంది. దుక్కులు దున్నే ముందుగా భూమిలో బాగా మాగిన పశువుల ఎరువు, కంపోస్టు, చెరువు మట్టి వెదజల్లడం వలన నేల సారవంతమవుతుంది. ఈ సేంద్రియ పదార్థాలు భూమిలో కలియడం ద్వారా తేమ నిల్వ చేసుకునే శక్తి గణనీయంగా పెరుగుతుంది. దుక్కులు దున్నే ముందుగా పొలంలో ఆవులు, పశువుల మందల లాంటి వాటిని వదలడం వలన మలమూత్రాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆ తరువాత వేసే పంటల్లో సూక్ష్మ పోషక పదార్థ లోపాలను నివారించినట్లవుతుంది. లోతుక్కుల వలన భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. పంటలకు హాని చేసే కలుపు మొక్కలు దుక్కుల వలన నశించి వాడిపోతాయి. కలుపు మొక్కలు భూసారాన్ని గ్రహించి ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతో పాటు పరోక్షంగా చీడపీడలకు ఆశ్రయమిచ్చి పంట నష్టానికి కారణమవుతాయి. ఉదాహరణకు మొండి జాతికి చెందిన తుంగ మొక్కలను పైపైన దున్నడం వలన నిర్మూలించలేము. తుంగ కలుపును నిర్మూలించడానికి తుంగ దుంపలను అధిక ఉష్ణోగ్రతకు గురి చేస్తే చనిపోతాయి. భూమిని లోతుగా దున్ని తుంగ వేరు దుంపలను పైకి తీసుకురావడం వలన మాత్రమే తుంగను నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. తుంగ గింజలు అతి చిన్నవిగా లక్క రంగులో ఉంటాయి. వేసవిలో లోదుక్కుల వలన గరిక గడ్డి కలుపులు బయటపడి అధిక ఉష్ణోగ్రతకు గురై చనిపోతాయి. వస్త్రరంగ పరిశ్రమలో వినియోగించే నీలిమందు మొక్క గురించి తెలుసుకుందాం. ఇండిగో ఫెరా టింక్టోరియా అనే శాస్త్రీయ నామంతో పిలువబడే నీలి మొక్క నుండి సేకరించిన సహజ నీలివర్ణం మానవ నాగరికత చరిత్రలో సుమారు 2000 సంవత్సరాలకు పైగా వస్త్రరంగు పరిశ్రమలో ఉపయోగించబడుతోంది. దాని విలక్షణమైన నీలివర్ణం దృశ్య మరియు స్పర్శ ఇంద్రియాలను సమానంగా ప్రభావితం చేయడంతో ఇది కింగ్ ఆఫ్ డైస్ అంటే బి రంగుల రాజుగా పేర్కొనబడుతోంది. భౌగోళికంగా ఉత్తర మరియు ఈశాన్య ప్రాంతాల సాంప్రదాయ చేతి వృత్తుల్లో ఇండిగో అంటే నీలి మొక్క నుంచి రంగు, సారం, వర్ణంతో అద్దిన వస్త్రాలు చారిత్రకంగా ప్రముఖ స్థానం పొందాయి. నీలిమందు యొక్క అనేక విధాల ఉపయోగాలను గనక తీసుకున్నట్లయితే జుట్టు పెరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆస్తమా, ప్లేహం మరియు కాలేయవాపు పేగు సమస్యలు, చర్మ వ్యాధులు, పుండ్లకు మేలు చేస్తుంది. ఇంకా నరాల బలహీనతకి మొక్క సారం ఉపయోగపడుతుంది.
వీటి ఆకులను చర్మ వ్యాధులు, శ్వేతకుష్ఠు, గాయాలు మరియు పుండ్లకు పైపోతగా ఉపయోగిస్తారు. ఆకుల రసాన్ని పాలతో కలిపి హైడ్రోఫోబియాకు ఇస్తారు. వీటి యొక్క లేత కొమ్మల రసాన్ని తేనెతో కలిపి నోటి పుండ్లకు కూడా ఉపయోగిస్తారు. సహజ రంగు పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు మరియు సౌందర్య ఉత్పత్తుల తయారీలో నీలికి పెద్ద డిమాండే ఉంది. వాతావరణము మరియు వీటి పెంపకానికి ఉపయోగించే నేలల విషయానికి వస్తే, వెచ్చని మరియు తేమ వాతావరణంలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. సంవత్సరానికి 800 నుంచి 1200 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ మొక్కలకు అవసరమవుతుంది. 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ మొక్కకు అనుకూలమైంది. నీరు నిలబడని ఇసుక మరియు మట్టి కలిసిన నేల, pH 6 నుంచి 7.5 మధ్య ఉన్నట్లయితే ఈ మొక్క పెరుగుదలకు అత్యంత అనుకూలమైంది. వీటి యొక్క విత్తనాలు మరియు నాటే విషయానికి వస్తే, విత్తనాల ద్వారా వీటిని సాగు చేస్తారు. విత్తనాల పైపొర గట్టిగా ఉంటుంది కాబట్టి వేడి నీటిలో ఈ విత్తనాలను నానబెట్టి లేదా రాపాడించి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 నుంచి 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. భూమిని బాగా దున్ని చదును చేసి ఆ తరువాతనే విత్తుకోవాలి. పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేసి నేల యొక్క సారాన్ని పెంచుకోవాలి. ఇంకా శాస్త్రవేత్తల సలహాల మేరకే పోషకాలను అందించాల్సి ఉంటుంది. వర్ష ఆధారిత పంటకు అదనపు నీరు అవసరం లేదు, కానీ ఎండాకాలంలో అయితే 10 నుంచి 15 రోజులకొకసారి నీటి తడులు ఇవ్వాలి. మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు తీయడం చాలా ముఖ్యం. మల్చింగ్ వేస్తే కలుపు తగ్గి తేమ కూడా నిల్వ ఉంటుంది. వీటిని ఆశించే చీడపీడలు మరియు వ్యాధి నివారణ విషయానికి వస్తే, పేను పురుగులు, ఆకు తినే పురుగులు సమస్యను కలిగిస్తాయి. వీటి నివారణకు వేప నూనె 3 నుంచి 5 మిల్లీలీటర్లు చల్లితే వీటిని నివారించవచ్చు. వేరుకుళ్ళు మరియు పొడతెగులు నివారణకు మంచి నీటిపారుదల మరియు పంట మార్పిడిని అనుసరించాలి. పంట కోత మరియు ప్రాసెసింగ్ విషయానికి వస్తే, విత్తనం విత్తిన 3 నుంచి 4 నెలలకు పంట కోతకొస్తుంది. మొక్కలను వేరు వద్ద కత్తిరించి 12 నుంచి 24 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత గాలికి ఆరబెట్టడం ద్వారా నీలిరంగు పిగ్మెంటు తయారవుతుంది. దిగుబడి విషయానికి వస్తే, సరైన సాగు పద్ధతులు గనక పాటిస్తే హెక్టార్కు 1500 నుంచి 2000 కేజీల పచ్చి ఆకులు దిగుబడి వస్తుంది. నీలిమందు సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. సహజ రంగుల పరిశ్రమలో దీనికి మంచి గిరాకీ ఉంది. పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ పంటను రైతులు సాగు చేయడం ద్వారా చాలా లాభదాయకం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా పెళ్ళి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి సినీ గీతం, సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాట విందాం.

చిత్రసీమలో సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు విన్న ఈ పాట వర్షం చిత్రం నుంచి. ఎస్పి చరణ్ సుమంగళి ఆలపించినటువంటి సినీ గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట ఖుషి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలను ఇప్పుడు మీరు వినబోతున్నారు. మరి మీరు కూడా మీరు కోరినటువంటి ఈ సినీ గీతాలను వినాలి అనుకున్నట్లయితే 7901084415 ఈ నెంబర్కు మెసేజ్ చేసేవచ్చు. ఓకే, మరి మెసేజెస్ అయితే చాలానే వచ్చేసాయి. ఓకే, మరి ఫస్ట్గా మెసేజ్ చేసినటువంటి వారు గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి అంటూ మెసేజ్ చేశారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నటించినటువంటి సూపర్ హిట్ మూవీస్ నుంచి ఒక సినీ గీతాన్ని అయితే ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్. ఓకే, మరి వారు కోరినటువంటి సినీ గీతం అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ నిజం చిత్రం నుంచి, వినేసేయండి.

తర్వాతిగా మెసేజ్ చేసినటువంటి వారు నమస్తే శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఆగస్ట్ 9 ఇవాళ బాలనటునిగా తన కెరీర్ ప్రారంభించి వారి తండ్రి పాటలోనే చక్కని హీరోగా పేరుగాంచిన హీరో మహేష్ బాబు పుట్టినరోజు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో నుంచి సినీ గీతాన్ని మాకోసం ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఓకే అండి, మరి మీకోసం మీరు కోరినటువంటి సినీ గీతాన్ని వినిపించేస్తాం, వినేసేయండి.

తర్వాతగా మెసేజ్ చేసినటువంటి వారు హలో హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో దేవదాస్ సినిమా చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబిలమ్మ, లక్ష్మయ్య, బండారు, సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం, వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు ఆర్జే మేఘన మేడం గారి కోసం అంటూ కూడా. ఓకే అండి, మరి కోరినటువంటి వారు కోరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి, పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. ఓకే అండి, మరి సోమనాథం జనార్దన్ రావు గారు, మరి మీకోసం మీరు కోరినటువంటి సినీ గీతం అయితే వచ్చేసింది ఫ్రమ్ దేవదాస్ చిత్రం నుంచి. వినండి పాట.

0: మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలనైతే మీరు వింటూ ఉన్నారు. ఎస్, మరి ఒక మెసేజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు సింహపురి ఎఫ్ఎం మేఘ్నా మేడం గారికి. గుడ్ ఈవినింగ్ అంటూ, సో ఐఎమ్ వంశీ జాకీర్ ఇస్మాయిల్ అని మెసేజ్ చేశారు. సో ఎనీ సాంగ్ మీరు ప్లే చేయండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ కోవూర్ నుండి ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ ఎస్ఎంఎస్ సర్దార్, మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కూడా మెసేజ్ చేశారు కోవూర్ నుంచి. అండ్ నమస్తే సింహపురి ఎఫ్ఎం వాట్సప్ అని చెప్పి మెసేజ్ చేశారు. ఎనీ సాంగ్ అని పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ మెసేజ్ చేశారు. మా పేర్లు కూడా చదవండి అంటూ. ఓకే, అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం, సింహపురి ఎఫ్ఎం వాట్సప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాల్. సో అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. పెద్ది మూవీలో నుంచి చిక్కిరి చిక్కిరి సాంగ్ ప్లే చేయండి అంటూ. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం.

తర్వాతిగా మెసేజ్ చేశారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజినమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్స్, అమీర్ చాబాషా, హోటల్స్ బాబురావు, రవి నటరాజ్, శివాపురం నుంచి కొండయ్య కొండమ్మ, పెంచలయ్య పెంచలమ్మ, సుబ్బులయ్య సుబ్బులమ్మ, రవి అజయ్, నజీర్ నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్. మా కోసం చిలక జోషియం చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. ఓకే అండి, మరి మీకోసమైతే సినీ గీతాన్ని తప్పకుండా ప్లే చేస్తాను. అండ్ అదేవిధంగా మెసేజ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్, నరేష్ గ్రామ ప్రజలు మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే అండి, ఎట్ ద సేమ్ టైమ్ గుడ్ ఈవినింగ్, నమస్తే అంటూ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి మౌనిక భాను, వినయ్ కుమార్. ఏదైనా సినీ గీతాన్ని ప్లే చేయండి అంటూ. ఓకే, మా నేమ్స్ కూడా చదవండి అంటూ మెసేజ్ చేశారు. ఫర్ ష్యూర్ అండి. ఓకే, మీ పేర్లు కూడా చదివాను. అండ్ మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం ఫ్రమ్ చిలక జోషియం.

ఓకే అండి, తర్వాతిగా మెసేజ్ చేసినటువంటి వారు ఆకాశవాణి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని అయితే ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. దాసరిపాలెం, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, కేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. అండ్ బిట్రగుంట నుంచి మెసేజ్ చేశారు రఘు గారు, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. ఓకే. అండ్ అదేవిధంగా అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి. ఓకే, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరి పొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మా కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అట్ ద సేమ్ టైమ్ హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మేము అడుగుతున్నటువంటి పాటను ఈరోజు ప్రసారం చేయగలరు అంటూ. ఓకే, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ కోసం, నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం అంటూ మెసేజ్ చేశారు పోలయ్య, పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ ఆకాశవాణి వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. జేరుపోతుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం, కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. అండ్ అదేవిధంగా కావలి చిత్తూరు జిల్లా నుంచి పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ అండ్ అన్విత మెసేజ్ చేశారు. అదేవిధంగా డి విజయ రామారావు, త్యాగరాజ్ నగర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నమస్కారం, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. హలో అభిరుచి, సింహపూర్ ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటూ. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష, ప్రత్యేక అభినందనలు అంటూ. ఓకే అండి, మరి ఈరోజు సో మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి చాలామంది కూడా కోరారు ఆయన చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే, మరి చివరిగా దూకుడు చిత్రం నుంచి ఈ సినీ గీతం.

చివరిగా ఒక మెసేజ్, హాయ్ హలో నమస్తే అంటూ మెసేజ్ చేశారు ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి అంటూ, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ బాయ్, ఖాదర్ బాషాబాయ్ గురుగురు గారు అండ్ మొహమ్మద్ రఫీబాయ్, ఇస్మాయిల్ బాయ్ గారు, శంకర్ గారు, అనుల మోహన్ రావు గారు అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, వీరి కోసం కూడా సినీ గీతం.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అరకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం ఎంత దూరమైనా వెళుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అత్యంత దృఢమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పౌరుల్లో దేశభక్తి భావనను నింపడం, జాతీయ ఐక్యతను చాటడం, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 2022 రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం 5-8 అడుగు పెట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రజాభాగస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా ఇది రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ ఐక్యత, సాంస్కృతిక ప్రభావాన్ని చాటే కార్యక్రమాల్లో పాల్గొనాలని హర్ ఘర్ తిరంగా పిలుపునిస్తోంది. వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈసారి నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగాకు ప్రత్యేక ప్రాధాన్యత చేకూరింది. దేశ పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా దేశానికి గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించేలా మనలో స్ఫూర్తిని నింపుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని వందే మాతరం స్ఫూర్తికి అంకితం చేయడం ఎంతో సంతోషకరమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సంగ్రామంతో అండమాన్ నికోబార్ దీవులకు విడదీయరని చారిత్రక సంబంధం ఉందన్నారు. దేశ స్వేచ్ఛ కోసం మన పోరాట యోధులు ఇక్కడి కారాగారాల్లో చిత్రహింసలను, ఆవేదనను అనుభవించిన పవిత్ర భూమి ఇది అని గుర్తు చేశారు. పాత చట్టాల స్థానంలో తీసుకువచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, సమయపాలన, విశ్వసనీయత ఆధారంగా రూపొందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

0: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్ణీత వ్యవధిలో పౌరులకు వేగవంతమైన న్యాయం అందించడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీసు శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసు రక్షక దళానికి అత్యున్నత ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,
1: అంగ్రేజో కే బనాయి హుయి దండ సంహితా పే బదల్ కర్ తీన్ భారతీయ న్యాయ సంహితాఓ కో లాగూ కియా హై. ఇన్ న్యాయ సంహితాఓ కీ సోచ్ నాగరికో కో న్యాయ దిలానే కే లియే కేంద్రిత తక్నిక్ సక్షమ్ ఔర్ సమయబద్ధ బనానే కీ హై. ఇ తీనో న్యాయ సంహితాయే టెక్నోలోజీ, టైమ్ లైన్ ఔర్ ట్రస్ట్, ఇ తీన్ పిల్లర్ పర్ ఖడీ కీ గయీ.
0: అనంతరం హర్ ఘర్ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వ్యవహారాలు పనితీరుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ శాఖ కార్యదర్శి ఉన్నతాధికారులతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడం, నిర్వహణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, విద్యార్థుల సమస్యలపై వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా అత్యంత దృఢమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పీఎంఏవైయు 2.0 పథకాల కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షలకు పైగా గృహాలను మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 1 కోటికి పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని తెలిపింది. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవైయు 2.0 కింద 2.09 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర మంజూరు పర్యవేక్షణ కమిటీ సిఎస్ఎంసీ సమావేశంలో గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సతేందర్ సింగ్ పథకం పురోగతిపై ఈరోజు సమీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ పౌరుల రక్షణతో పాటు సోదరీమణుల సౌభాగ్యాన్ని కాపాడేందుకు భారత్ రాజీ పడదనే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటిచెప్పిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని బేస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులు, వారి సూత్రధారులను మట్టుబెట్టిన భారత సాయుధ దళాల సాహసాన్ని ఆయన అభినందించారు. భారత్పై కన్నువేసే ధైర్యం చేసిన ఎవరైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేస్తూ,
2: हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वह किसी हद तक जा सकता है. ऑपरेशन सिंदूर के माध्यम से हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार है.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 300 గిగావాట్ల మైలు రాయిని దాటింది. గతంగా 31 నాటికి ఈ ఘనత నమోదైనట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల లక్ష్యంలో ఇది 60% పైగా ఉండడం విశేషం. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 54% పైగా పెరిగిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హరిత ఇంధన విప్లవం కేవలం పర్యావరణ పరిరక్షణకి పరిమితం కాకుండా దేశ పారిశ్రామిక ప్రగతికి, ఇంధన స్వావలంబనకు బలమైన పునాదిగా మారుతోందని పేర్కొంది. స్కాట్లాండ్లోని గ్లాస్కోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి వారి ప్రతిమను కొనియాడి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఈరోజు మరో 3 పతకాలు గెలుచుకుంది. భారత అథ్లెట్లు వసంత్ కుమార్ మేఘవాల్ రజతం, షాన్వాజ్ ఖాన్ కాంస్య పతకాలతో మెరిశారు. పురుషుల హైజంప్ పోటీల్లో వసంత్ కుమార్ మేఘవాల్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల లాంగ్ జంప్ విభాగంలో షాన్వాజ్ ఖాన్ కాంస్య పథకాన్ని సొంత చేసుకున్నారు. అంతకుముందు జావలిన్ త్రో విభాగంలో ఆ

0: శ్రీష్ యాదవ్ రజత పథకం గెలుపొందారు. వాతావరణం. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపటి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఒడిషా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని IMD పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చారిత్రాత్మక నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిని సందర్శించారు. అక్కడున్న పలు చారిత్రక ప్రాంతాలను ఆయన స్వయంగా వీక్షించారు. 1943 డిసెంబర్లో అండమాన్ దీవుల పర్యటన సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విడిది చేసిన భవనాన్ని ఉపరాష్ట్రపతి పరిశీలించారు. అనంతరం అక్కడి సైనిక బ్యారక్లు, గన్ పాయింట్ ప్రాంతం, స్మృతి మ్యూజియంలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దీవుల చరిత్రతో పాటు అభివృద్ధి ప్రణాళికల గురించి అధికారులు ఉపరాష్ట్రపతికి వివరాలను అందించారు. చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన డూ ఆర్ డై నినాదంతో స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో పోరాడారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం ఎంత దూరమైనా వెళుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.